ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, అశ్వయుజ మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 25వ తారీఖు శుక్రవారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజనీ.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరింతవరకు నాట్యకలం విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ ఎస్కే బాషిద్.
1: సృష్టికర్త అయిన దైవం మానవాళికి ఇచ్చిన గొప్ప వరం. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ లో ఇలా సెలవిచ్చాడు, ఖలఖల్ ఇన్సాన్ అల్లమహుల్ బయాన్, అంటే మేము మనిషిని సృష్టించాం, అతనికి మాట్లాడడం నేర్పాం. మనిషి మాట తీరును బట్టి అతని వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిది అని అంటారు. మనిషి సంఘజీవి, మానవ మనగడ కోసం సమాజంలో సాటి మనుషులతో సత్సంబంధాలు కలిగి ఉండడం ఎంతో అవసరం. ఆ సంబంధాలను నిర్మించే ప్రధాన సాధనం మాట. మన మాట వల్లే మనకు మిత్రులు ఏర్పడతారు, అలాగే శత్రువులు కూడా తయారవుతారు. అందుకే మాటే మంత్రము అన్నాడు కవి. ప్రతిరోజు ఉదయం లేవగానే శరీర అవయవాలన్నీ నాలుకతో ఇలా విన్నవించుకుంటాయట, ఓ నాలుక కాస్త జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు అదుపు తప్పావా, మా వీపు విమానం మూతమవుతుంది అని ప్రాధేయపడతారట. మన మనసులో ఉన్న భావాలు బయటికి వచ్చే మార్గం మాట. ఒక మాటతో మనం ఎదుటివారిని ఆనందపరచగలం, అదే మాటతో బాధ పెట్టగలం. మనం ఎలా మాట్లాడతామో ఎదుటివారు మనల్ని అలా అర్థం చేసుకుంటారు. మృదువుగా ప్రేమగా మాట్లాడితే మనకు మిత్రులు పెరుగుతారు.

0: కఠినంగా ఆవేశంగా మాట్లాడితే మనకు శత్రువులు పెరుగుతారు. అంతేకాదు మనం మాట్లాడే ప్రతి మాట వ్రాయబడుతుంది. అందుకే ప్రవక్త అన్నారు, జాగ్రత్త, రేపు మరణాంతరం ప్రతి మాటకు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అందుకే అవసరమైతే మాట్లాడండి, లేదా మౌనంగా ఉండండి. మౌనం కూడా ఒక ఆరాధనే అని అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆవేశంలో అదుపు తప్పి మాట్లాడడం సహజం. ముఖ్యంగా తల్లులు కోపంలో తమ పిల్లల్ని తిడతారు, శాపనార్థాలు పెడతారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే తల్లుల శాపనార్థాలను ఆ పైవాడు తదాస్తు అంటే అనర్థాలు జరుగుతాయి. మనిషి ఎదురుగా లేనప్పుడు అతని వీపు వెనుక చెడుగా మాట్లాడడాన్ని పరోక్ష నింద అంటారు. పరోక్ష నింద మృత సోదరుని కుళ్ళిన మాంసం తినడంతో సమానం అంటున్నాడు సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ లో. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, పరోక్ష నింద వ్యభిచారం కంటే దారుణమైన పాపం. అయితే సహచరులు అడిగారు, ఓ ప్రవక్త, ఒకవేళ అతనిలో ఆ చెడు ఉంటే అతనిలో ఉన్న చెడును గురించి మాట్లాడటమే పరోక్ష నింద, ఒకవేళ అతనిలో లేని విషయాలు మాట్లాడితే అది అపనింద అవుతుంది. అపనింద పరోక్ష నింద కన్నా మహాపాపం అన్నారు ప్రవక్త. ఈ చెడు అలవాట్లు ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తాయి. అందుకనే ఖురాన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, విశ్వాసుల్లారా, పురుషులు ఇతర పురుషుల్ని ఎగతాళి చేయకూడదు, వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. అలాగే స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చేయకూడదు, వీరికంటే వారే శ్రేష్ఠురాండ్లై ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి, ఒకరినొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత చెడ్డతనంతో పేరు సంపాదించడం చాలా నీచమైన విషయం. ఈ వైఖరి మానుకొని వారే దుర్మార్గులు అంటాడు. అలాగే మరో చోట ఖురాన్ లో, విశ్వాసుల్లారా, అతిగా అనుమానించడం మానివేయండి, కొన్ని అనుమానాలు మహాపాపాలు అవుతాయి. గుడాచారులుగా వ్యవహరించకండి. మీలో ఎవరు ఎవరిని పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మృత సోదరుని మాంసం తినడాన్ని ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీన్ని అసహించుకుంటారు. అల్లాహకు భయపడండి, అల్లాహ్ అత్యధికంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మీ రెండు దవడల మధ్య ఉన్న నాలుక, రెండు తొడల మధ్య ఉన్న మర్మాంగం గ్యారంటీ ఇవ్వండి, నేను మీకు స్వర్గాన్ని గ్యారంటీగా ఇస్తాను అని అన్నారు. మిత్రులారా, ఈ భూమిపై జరిగే సకల చెడులకు మూల కారణం ఈ రెండు అవయాలే. వీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. కాలు జారితే కడుక్కోవచ్చు అంటారు, కాని నోరు జారితే సరి చేసుకోవడం కష్టం. కనుక దైవమిచ్చిన గొప్ప వరాన్ని, నాలుకను సక్రమంగా వినియోగించుకుందాం. సమాజంలో ప్రేమానురాగాల్ని పంచుదాం.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు శ్రీ ఎస్కే పాషిద్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
2: ఇటీవల కాలంలో ఎరువుల యాజమాన్యం, చీడపీడల నియంత్రణపై రైతుల అవగాహన పెరుగుతున్నప్పటికీ ఎలుకల నియంత్రణలో సఫలం కాలేకపోతున్నారు. ఎలుకలలో సంతానోత్పత్తి అధికంగా ఉండడం, ఇవి బొరియల్లో దాక్కొని ఉండడం, చుట్టుపక్కల రైతులందరూ ఒకే సమయంలో నియంత్రణ చర్యలు తీసుకోలేకపోతున్నారు. పక్క పొలాల నుండి వలసగా వచ్చి పంటకు నష్టం కలిగిస్తున్నాయి. కాబట్టి ఎలుకల నియంత్రణ సామూహికంగా రైతులు చేపట్టాలి. మాగాణుల్లో ఎలుకల నియంత్రణకు కొన్ని సూచనలు పాటించాలి. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తరువాత అసాధారణ ప్రత్యుత్పత్తి ద్వారా పునరుత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఈ సమయంలో ఎలుకల ఉనికిపై నిఘా ఉంచాలి. గట్ల సంఖ్యను, వాటి పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించి తద్వారా ఎలుకల నివాస స్థావరాలను తగ్గించుకోవచ్చు. ఎలుకల బుట్టలను నారుమడి పోసిన దగ్గర నుండి దమ్ములు పూర్తి అయిన తరువాత నాట్లు వేసిన ఒక నెల వరకు, కోతల తరువాత ఎకరానికి 20 చొప్పిన పెట్టినట్లయితే వలస వచ్చిపోయే ఎలుకలను సమర్థవంతంగా నివారించవచ్చు. పంటలేని సమయంలో ఎలుకల నివారణ చర్యలు చేపట్టాలి. దీనితో చాలా వరకు ఎలుకలను తగ్గించవచ్చు. ఆ సమయంలో ఎలుకలకు ఆహారం తక్కువగా దొరుకుతోంది. ఇది ఎరను తినడానికి అవకాశాల్ని ఎక్కువ చేస్తోంది. పంటకాలంలో విషపు ఎరలను చిరుపొట్ట దశ ముందే ఉపయోగించాలి. బ్రోమడయోలోన్, ఈ ఎరను వాడేటప్పుడు విషం కలుపని ఎర ద్వారా ఎలుకలను మచ్చిక చేయనవసరం లేదు. ఈ ఎరను 10 నుండి 15 గ్రాములు, 96 పాళ్ళు నూనె, 2 పాళ్ళ మందు పొట్లాలుగా కట్టి కన్నంలో 1 చొప్పున పెట్టాలి.

ఎలుకలు బ్రతికి ఉన్న కన్నాలలో 10 రోజుల వ్యవధిలో పైరు చిరుపొట్ట దశ వచ్చే వరకు 2-3 సార్లు ఇలా వాడవచ్చు. పంట ఏ దశలోనైనా ఎలుక కన్నాలలో పొగను బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా వదిలి ఎలుకలను సులువుగా చంపవచ్చు. పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లను మట్టితో మూసివేసి పొగను కనీసం 3 నిమిషాలు వదలాలి. ఎలుకలు రసాయనిక ఎరలను స్వీకరించని సమయాల్లో కూడా దీని ద్వారా ఎలుకల నియంత్రణలో మంచి ఫలితాలను పొందవచ్చు. పంట ఈనిక దశలో పొగ బారించడం ద్వారా ఒకే కన్నంలో వివిధ దశలలో ఉన్న ఎలుకలను నిర్మూలించి ఆ తరువాత సీజన్లో ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. మరి ఎంతగానో మనం కష్టపడి పండించే పంటను నాశనం చేసే ఎలుకలను ఎన్నో విధాలుగా నియంత్రించవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 చిత్రగీతాలు, 7:30 విజయపదం. కార్యక్రమంలో చేతి రాతే భవిష్యత్తుకు బాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి బి శృతి. అనంతరం చిత్రగీతాలు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం కిన్నెర లహరి శ్రోతలుత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం, 10:00 పాటకు ప్రాణం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీ కొలిపాక శంకర్రావు, శ్రీమతి సత్రం స్వాతి, సహకారం శ్రీమతి ఎం స్వప్న, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 11:00 చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజి జోగ్ గారి వయలిన్ వాద్యం, 12:30 తెలుగులో వార్తలు, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అభ్యుదయ పదంలో ఆధునిక ఆమని ప్రసంగం, అనంతరం మందారం చెప్పే ముచ్చట్లు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్, 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 0874429503, 295039, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:45 జానపద గేయాలు.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ ఆధారిత వ్యవసాయ

సలహాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి భరత్ గారు అందిస్తున్న వివరాలు. అనంతరం బంతి సాగులో మెలకువలు పరిచయ కార్యక్రమం. అనంతరం జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసంగం వింటారు. 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:43 దాటి 35 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక అభివృద్ది సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి తెలంగాణను పేదరిక రహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక ప్రణాళిక శాఖల కార్యదర్శులతో హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

0: రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక, అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ది కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను సమన్వయంతో అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డెన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డేలో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపుగా 360 వరకు ఉన్నాయి. వీటిల్లో కొత్తగా మనం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకోవడం జరిగింది. పిల్లలకి ప్రఖ్యాతి గాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఇంటర్మీడియట్ కార్పొరేట్ విధిని ఇవ్వడం జరుగుతా ఉంది.
0: పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీర ప్రాంత రాష్టాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ,
3: National Land Monetization is a company created in 2022 by the Government of India. An investor meet in Vijayawada for our properties of Fastest Path Nigam Limited, to which we are the transition advisor from Government of India. So for this property, there are 459 plots in Visakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
0: హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు.

అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ

0: తో మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
1: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకట్లేదు రెండు చోట్ల మనకు తేలికపాటిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు ఒకట్లేదు రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్ లో 50 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
0: మరోవైపు తెలంగాణలోనూ ఈ రోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: वस्तूं परिष्कर्तुं च तथा व्यापक स्तरे कार्यान्वयनाय प्रोत्साहयिष्यति। उत्तर प्रदेश अन्ताराष्ट्रिय व्यापार प्रदर्शन्याः चतुर्थं संस्करणम् अद्य उत्तर प्रदेशस्य ग्रेटर नोएडा नगरे स्थिते इंडिया एक्सपो सेंटर एंड मार्ट इत्यत्र आरप्स्यते। केन्द्रीय गृहमंत्री अमित शाह तथा उत्तर प्रदेश से मुख्यमंत्री योगी आदित्यनाथ पंच दिवसीय अस्य आयोजन से उद्घाटन करिष्यत। विदेश मंत्री डॉ एस जयशंकर न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभाया अधिवेशनानंतरम एंटिग्वा बारबुडा इत्यस्य प्रधानमंत्री गैस्टन ब्राउन इत्येतं मिलितवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉ जयशंकर उक्तवान् यद् विकास सहकार क्षमता निर्माणम् तथा जलवायु परिवर्तन संबद्धम् सहयोगम् च अग्रे वर्धते। सह राष्ट्रमंडलस्य शासनाध्यक्षानां सम्मेलनस्य सफलतां प्रति भारतस्य दृढां प्रतिबद्धताम् अपि प्रकटितवान्। उत्तर तटीय आंध्र प्रदेशस्य एतस्य समीपे दक्षिण ओडिशायाः च उपरि स्थितस्य गभीर न्यून दाब क्षेत्रस्य प्रभावेण ओडिशायाः विभिन्नेषु भागेषु प्रबलाति प्रबल वृष्टिः अनुवर्तते। अनेन संवेदनशीलेषु क्षेत्रेषु जलाप्लावः मार्गेषु यातायातस्य व्यवधानं तथा आप्लावन सदृशी स्थितिश्च उत्पन्नास्ति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ములుగు జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్.
2: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ములుగులోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, నిజాం పాలన నుండి తెలంగాణ విమోచనం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు చేసిన పోరాటాల ఫలితంగా నాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం పాలన నుండి తెలంగాణను విముక్తి చేశారని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన తెలుగు రాష్ట్రాల చరిత్రలో సంక్షేమ స్వర్ణయుగంగా నిలిచిపోయిందని అన్నారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, రైతుల కోసం ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్మెంట్, 108, 104 వంటి అత్యవసర సేవలు అమలు చేసి చిరస్థాయిలో నిలిచారని పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నైరుతి ప్రాంతంలో ఉన్న కాకతీయుల కాలం నాటి పురాతన కట్టడం గొల్లలగుడికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఆగస్టు 31న గొల్లలగుడిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడంగా ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత పురావస్తు శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో పాలంపేటలోని గొల్లలగుడి జాతీయ పురావస్తు ప్రదేశాలు, ప్రాచీన కట్టడాల సరసన చేరడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి బండారుపల్లి రోడ్డు వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాలరావు ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాలరావు మాట్లాడుతూ, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు చాలా మంది వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ముఖ్యంగా ఆత్మహత్యలకు వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు కారణమవుతాయని, వాటిని సమిష్టిగా నివారించినప్పుడే ఆత్మహత్యల నివారణ జరుగుతుందని వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి బి రామ్మోహన్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమ వీర వనిత అని, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత అని, నేటితరం మహిళలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. జాతీయ అటవీ అమరుల దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని

0: అటవీ శాఖ కార్యాలయం నుండి జాతీయ రహదారి మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు అటవీ శాఖ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అటవీ అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ములుగు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎల్లయ్య మాట్లాడుతూ, విధి నిర్వహణలో భాగంగా అమరులైన అటవీ శాఖ అధికారులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ప్రతి సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. అడవిని రక్షించడంలో ఎంతో మంది అటవీ శాఖ అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారని, వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది అమరవీరుల దినోత్సవం జరుపుకోవడంతో పాటు ప్రజలందరూ బాధ్యతగా అటవీ సంరక్షణలో పాలు పంచుకోవాలని అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగుపై జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ములుగు జిల్లా భూపాల్ నగర్ గ్రామ పంచాయతీ సమావేశ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సబ్సిడీ వివరాలు రైతులకు వివరించామని తెలిపారు. అదేవిధంగా ఆయిల్ పామ్ అంతర పంటల సాగు, బిందు పరికరాలపై జాతీయ వెదురు మిషన్పై రాయితీ, సెంట్రలైజ్డ్ కిచెన్, క్లస్టర్డ్ ప్రోగ్రాం, కూరగాయల సాగు, డిజిటల్ పంటల సర్వే, ఉద్యానవన శాఖలో అమలవుతున్న రాయితీ వివరాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించామని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్టంలో చేపడుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించిన గడువును 7 అక్టోబర్ వరకు పొడిగించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు.
1: ఎం ప్రతాప్ గారు అందజేసిన ములుగు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్స్న. ముందుగా ఇన్నటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్ లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమాకుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్ లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర అక్టోబర్ 7 ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడనగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్టాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్బంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें సేవా సంకల్ప యాత్ర నిశ్చిత రూపే ఆప్కే జీవన్ మే అహం భూమిక నిభానే వాలి.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం

ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమాపేశంలో ప్రసంగించిన మంత్రి, వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం ఏడాదికి 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్ లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాస్లో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలానీ అన్నారు. అయితే బుర్ఖాలు, నకాబ్లను నిషేధించగా ముఖం కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.

0: జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోగా, 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టీఎస్లతో కూడిన జట్టు 3:14.46 లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 పూర్తి చేసిన సీమా కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీం ఈవెంట్లో అనంత్జిత్ నరుక, పరినాజ్ ధడివాళ్ల జోడి కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈ రోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్ లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్ కు చేరాయి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 trillion ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు.

0: ఆకాశవాణి విజయపథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. వినండి కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం.
1: ప్రతి విద్యార్థి కెరియర్ లో మంచి చేతిరాత చాలా ముఖ్యం. చేతిరాత బావుంటే మంచి మార్కులు వస్తాయి. కొన్నిసార్లు చేతిరాత సరిగా లేకుంటే సమాధానం సరైనదే అయినా మార్కులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి రచన కంటెంట్ ను త్వరగా అర్థం చేసుకోవడంలో సహాయపడమే కాకుండా మంచి అభిప్రాయాన్ని కూడా కలిగిస్తుంది. అయినప్పటికీ మంచి చేతిరాత లేకుండా రాసిన పదాలను త్వరగా అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆకర్షణీయమైన అర్థవంతమైన వ్యాసాలు రాయడానికి సరళమైన భాష, స్పష్టమైన నిర్మాణం, వ్యాకరణ నియమాలను పాటించడం చాలా ముఖ్యం. రచనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సరైన పద్ధతులు అత్యంత కీలకం. రైటింగ్ స్కిల్స్ ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఈనాటి విషయపదంలో తెలుసుకుందాం.
2: కమ్యూనికేషన్ కు ఉపయోగపడే భాషను చదువుతాం, మాట్లాడతాం, రాస్తాం, వింటాం. రాతపూర్వకంగా భావాలను వ్యక్తపరచడానికి, సమాచారం పంచుకోవడానికి, భావోద్వేగాలను వెల్లడించడానికి రైటింగ్ స్కిల్స్ అవసరం. రాయడం అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ టూలే కాదు. ఇది మీ బ్రెయిన్ మరింత చురుకుగా తయారు చేయడానికి కొన్ని శతాబ్దాల క్రితం ఆవిష్కరించిన టెక్నిక్. కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రోజుల్లో ఇది మనుషుల క్యాపబిలిటీ, మెమరీ, రీజనింగ్, సెల్ఫ్ అవేర్నెస్ ను పెంచింది. రాయడం అనేది కేవలం పదాలను పేపర్ మీద రాయడం మాత్రమే కాదు, అది ఒక చక్కని ప్రక్రియ. ఇది స్పష్టంగా, ప్రతిభావంతంగా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక సాదా ఇమెయిల్ అయినా, ఒక శాస్త్రీయ వ్యాసమైనా, లేదా వ్యాపార నివేదిక అయినా, రాయడం అనేది వ్యక్తిగత వృత్తిపరంగా చాలా కీలకం. ఏఐ ఎంట్రీతో ఇది సులువవుతుంది, కానీ థింకింగ్ ను డెవలప్ చేసే ఈ స్కిల్ మర్చిపోతే జరిగే నష్టం ఎక్కువ.
1: స్పీకింగ్ లో ఆలోచించకుండా మాట్లాడతాం, రీడింగ్ చేస్తే ఇతరుల ఆలోచనలను చదువుతాం. కానీ రైటింగ్ స్లోగా జరిగే ఒక థింకింగ్ ప్రాసెస్. రాస్తున్నప్పుడు మన సొంత గందరగోళం నుంచి తప్పించుకోలేం. ఏ సందర్భంలోనైనా కోపం వస్తే ఎందుకు కోపం వచ్చిందో రాసి చూస్తే ఆలోచనలు ఆర్గనైజ్ అయిన కొద్దీ కోపం వ్యర్థమని అర్థమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ప్లాన్ చేసినప్పుడు రాసి చూస్తే ఫ్లో ఆఫ్ థాట్స్, ప్రాసెస్, కాంప్లెక్సిటీస్, ఆలోచనల్లో తప్పులు ఈజీగా తెలుస్తాయి. అక్షరాలు పేపర్ మీద పెట్టే ఈ ప్రక్రియలో బ్రెయిన్ లో ఆలోచనల సెలక్షన్, ఫిల్టరింగ్ జరుగుతుంది. ఆ తరువాత ఒక సీక్వెన్స్ లో ఆర్గనైజ్ చేసి అందులో లాజిక్ ను కనెక్ట్ చేస్తుంది. అందుకే రాయడం అనేది మన ఆలోచనలను క్షుణ్ణంగా పరిశీలించడం వంటిది అని అంటారు.
2: రైటింగ్ వల్ల ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లోనే ఉండాల్సిన అవసరం లేకుండా పేపర్ మీద పెట్టి లెటర్ గా

0: అనలైజ్ చేయవచ్చు. ఒక కథ రాస్తున్నప్పుడు రైటర్ కాంప్లెక్స్ థాట్స్ను క్రమ పద్ధతిలో ఉంచడానికి రైటింగ్ అవసరం. రాయడం వల్ల క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది, మిస్సింగ్ లింక్స్ తెలుస్తాయి, మీ ఆలోచనలో కాంట్రడిక్షన్ బయటపడుతుంది. రాయడం లోతైన విశ్లేషణకు దోహదపడుతుంది. మీ థింకింగ్ గురించి థింక్ చేయడానికి రైటింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. రాస్తుంటే ఒక రైటర్ క్రియేటర్ క్రిటిక్ అవుతాడు. మాటల కోటలు దాటుతాయి కానీ వాటికి ప్రూఫ్ ఉండదు, ఆలోచనలు మర్చిపోతారు. రైటింగ్ పర్మినెంట్, రైటింగ్ వల్ల నాలెడ్జ్ పర్మినెంట్ అవుతుంది. అందుకే సైంటిస్టులు గ్రేట్ థింకర్లు అందరూ రాసేవారే.
1: రిటన్ డాక్యుమెంట్ ఒక కమిట్మెంట్, దానికి మాట కంటే ఎక్కువ విలువ ఉంటుంది. రాస్తుంటే మీరు రాసిన రచనలో ఆ ఆలోచన స్పష్టమవుతుంది. మనం ఖచ్చితంగా చెప్పవలసినవి చెప్పవచ్చు. విద్యార్థుల నాలెడ్జ్ ను పరీక్షించే బోర్డు పరీక్షలు, గ్రాడ్యుయేట్ కాలేజీ పరీక్షల్లో కేవలం చదువుకుని వెళ్తే సరిపోదు. ఎలా జవాబులు రాయాలనేది కూడా సాధన చేయాలి. ఈ పరీక్షలు పరిమిత సమయంలో కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా సమాధానాలు రాయగలరా అని విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. కాంపిటేటివ్ పరీక్షల్లో వ్యాసరచన ఉంటుంది. ఉదాహరణకు జీఆర్ఈలో అనలిటికల్ రైటింగ్ అసైన్మెంట్ ఉంటుంది. ఇంటర్వ్యూ సెలెక్షన్స్ లో రైటింగ్ స్కిల్స్ ను పరీక్షిస్తారు. ఈమెయిల్ ఎటికెట్, టెక్నికల్ మాన్యువల్స్, లీగల్ డాక్యుమెంట్స్ వంటి ఎన్నో విషయాలు చాలా స్పష్టంగా రాశారు. లెటర్ రైటింగ్, డైరీ, జర్నల్ రైటింగ్ నుంచి మీ ఆటోబయోగ్రఫీ రాసే వరకు మీకు రైటింగ్ స్కిల్స్ అవసరం.
0: ఒక నవల క్రియేటివ్ గా ఉండవచ్చు, ఒక జవాబు డీటెయిల్ గా ఉండవచ్చు, కానీ ఏదైనా చదివే వారికి అర్థమయ్యేలా ఉండాలి. రాసే విషయాన్ని స్పష్టమైన సూటిగా ఉండే భాషను ఉపయోగిస్తూ రాయాలి. క్లిష్టమైన పదాలు, అతిగా టెక్నికల్ జార్గన్, అంతగా సంబంధం లేని వ్యాసాల్లో ఉపయోగించకూడదు. రాసే ప్రతి వాక్యానికి పర్పస్ ఉండాలి. అందుకే అర్థంగాని పదాలు లేదా అనవసరంగా పొడవైన వాక్యాలు మానుకోవాలి. సంక్షిప్తంగా రాయడం అలవాటు చేసుకోవాలి. సరైన వ్యాకరణం, పద్ధతిగా విరామ చిహ్నాలు వాడకం వల్ల అర్థం స్పష్టంగా వస్తుంది. గ్రామర్ మిస్టేక్స్ వల్ల అర్థాలే మారుతాయి. ఉదాహరణకు టెన్స్ తప్పులు ఈవెంట్ టైమ్నే మారుస్తాయి. పంక్చుయేషన్ మార్కులు కూడా సరిగ్గా ఉపయోగించాలి. వివిధ రకాల సెంటెన్స్ టైప్స్ ను విరామ చిహ్నాల ద్వారా డిఫరెంట్ చేస్తాం. అవి ఉండడం వల్ల సెంటెన్స్ చదువుతుంటే ఎక్కడ ఆగాలో తెలుస్తుంది. చాటింగ్ లాంగ్వేజ్ రైటింగ్ ను దెబ్బతీస్తుంది. షార్ట్ ఫామ్ స్పెల్లింగ్స్, టెన్స్ ఎర్రర్స్ ఉన్న సెంటెన్స్ లు చాలా కన్ఫ్యూజన్ ని కలిగిస్తాయి. కాబట్టి లాంగ్వేజ్ ను సరిగ్గా వాడాలి.
1: ప్రతి రచనకు మొదలు, మధ్య, ముగింపు ఉండాలి. భావాల మధ్య సరళమైన సంబంధం ఉండాలి. ప్రతి రచన వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణం గురించి రాస్తూ కాంట్రడిక్ట్ చేసే పాయింట్లతో రాయాలి. వివిధ వాక్యాలు ఆ పేరాగ్రాఫ్ లో ఏ రోల్ ప్లే చేస్తున్నాయో అనేది చదివేవారు గ్రహించగలిగే విధంగా ఉండాలి. ఒక పేరాగ్రాఫ్ లో మెయిన్ పాయింట్ తో పాటు సపోర్టింగ్ పాయింట్స్ కూడా ఉండాలి. అలాగే ఒక వ్యాసానికి ఒక మెయిన్ పాయింట్, వాటిని సపోర్ట్ లేదా కాంట్రడిక్ట్ చేస్తూ వివిధ పేరాగ్రాఫ్స్ ఉండాలి. మొదట ఇంట్రడక్షన్, చివరిగా కంక్లూజన్, మధ్యలో ఈ పేరాగ్రాఫ్లు. వ్యాసం బాగా ఆర్గనైజ్ చేసి ఉండాలి. మీరు ఎవరికోసం రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు అనేది నిర్ణయించుకోవాలి. దీనివల్ల మీ రచనా శైలి, మీరు ఉపయోగించే భాష, పదాలు, మీరు రాసే పద్ధతి మారుతుంది. వయసును బట్టి చెప్పే విషయాలు మారుతాయి. ఎడ్యుకేషన్ లెవెల్ ని బట్టి వివిధ రూపాలలో మీ చేతి రాతని మార్చుకోండి. ఉదాహరణకు స్నేహితుడికి రాసే ఉత్తరం ఇన్ఫార్మల్ గా ఉంటుంది, అదే ఉద్యోగంలో రాసే ఇమెయిల్ ఫార్మల్ గా ఉంటుంది. ఈ ఉదాహరణలు తెలుసుకుంటూ తగిన రీతిలో చేతి రాతను మార్చుకోవాలి. మీరు రాసేదాన్ని మళ్లీ ఒకసారి చదివి తప్పులు లేవు, చదివే వారికి మీరు అనుకున్నది సరిగ్గా చెప్పగలుగుతున్నాం అన్నది మరొకసారి చెక్ చేసుకోవాలి.
0: మరి ఈ రైటింగ్ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి వివిధ రకాల పుస్తకాలు చదవాలి. బుక్స్, ఆర్టికల్స్, బ్లాగ్స్, మీకు నచ్చినవి, డిఫరెంట్ స్టైల్, టోన్, వొకాబులరీ ఉన్నవి. అందులో మీకు ఏం నచ్చింది, ఎలా రాశారు అనేది ఎనలైజ్ చేయాలి. రోజూ రాస్తూ ఉంటే ఒక వర్డ్ లిమిట్ పెట్టుకుని రాయడం అలవాటు చేసుకుంటే, జర్నల్, డైరీ, సోషల్ మీడియా పోస్ట్ ఏదైనా మీరు అలవాటు చేసుకుంటే రాత సులభమవుతుంది.
1: కొత్త పదాలు నేర్చుకోండి, వాటిని మీ డైరీ రైటింగ్ లో ఉపయోగించండి. ఒకే పదానికి గల వివిధ అర్థాలపై అవగాహన తెచ్చుకోండి. గ్రామర్ రూల్స్ నేర్చుకుని పేరాగ్రాఫ్స్ రాయాలి. గ్రామర్ రూల్స్ ఉపయోగించి మీ వర్క్ ను ఎడిట్ చేసుకుంటే కొద్ది కొద్దిగా తప్పులు తగ్గుతాయి.
0: మొదట పేరాగ్రాఫ్ రైటింగ్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి. ఒక ఓవరాల్ డ్రాఫ్ట్ ఐడియాతో మొత్తం ఆర్టికల్ లేదా ఏదైనా డెవలప్ చేసిన తరువాత రాసి ఎడిట్ చేసుకోవాలి. భాష తెలిసిన వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఎంతైనా అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన

0: తర్వాత రైటింగ్ ఈజీ అయింది అనేది నిజం. కానీ మీకు కావలసిన అవుట్పుట్ కోసం మీరు సరైన ప్రాంప్ట్ రాయాలి. మీ ఆలోచనలను ప్రాంప్ట్ రూపంలో వ్యక్తపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా రైటింగ్ ఇంపార్టెంట్. మీ జవాబు స్పెషల్ గా ఉండాలంటే టూల్స్ ఉపయోగించినప్పుడు మీ ఎఫర్ట్ కూడా అవసరం.
1: ఏం రాయాలో కొంత అవగాహన ఉందని అనుకున్నప్పుడు సరైన ప్రాంప్ట్ ఇస్తే మీకు కావలసిన స్ట్రక్చర్ లో మీకు అవసరమైన విషయాలని అందించే అవకాశం ఉంటుంది. చాట్ జీపీటీలో బ్రెయిన్ స్టార్మింగ్ ఫర్ ఐడియాస్, డ్రాప్టింగ్, సమ్మరీ, ఎడిటింగ్, ఇంకా గ్రామర్లీలో అయితే గ్రామర్ కరెక్షన్, రీడబిలిటీ చెక్, క్లారిటీ, ఆల్టర్నేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఐడియాస్, ఇంకా క్లౌడ్ లో అయితే లాంగ్ ఫామ్ రైటింగ్, ఎనాలిసిస్, రివిజన్, గూగుల్ జెమినీలో అయితే రీసెర్చ్ హెల్ప్, కంటెంట్ హెల్ప్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ లో అయితే రైటింగ్ సపోర్ట్ ఫర్ ఐడియాస్, సమ్మరీ, ఇవన్నీ రైటింగ్ స్కిల్స్ కి ఉపయోగపడతాయి.
0: నోషన్ AI ప్రొడక్టివిటీ టూల్స్, నోట్ టేకింగ్, సమ్మరీ, డ్రాఫ్టింగ్ కు మీరు రాసింది ఒరిజినల్ గా ఉందా లేదా, ఎక్కడన్నా ఆల్రెడీ రాసినట్టు ఉన్నదా లేదా అని చెక్ చేయడం కోసం ప్లాగరిజం టూల్స్ ను ఉపయోగించాలి. AI టూల్స్ ను ఉపయోగించి విద్యార్థులు ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే ఆ AI వర్క్ డిటెక్షన్ టూల్స్ ని టీచర్లు ఉపయోగిస్తారు. AI టూల్స్ ను రాయడానికి, గ్రామర్ కరెక్షన్ కు ఉపయోగించవచ్చు. కానీ రాయవలసిన కంటెంట్ ఐడియా మీదే అయి ఉండాలి. ఈ ప్రాసెస్ మీ బ్రెయిన్ ను షార్ప్ చేస్తుంది. బ్రెయిన్ పనితనాన్ని పెంచే ప్రక్రియ కాబట్టి దాన్ని ఎప్పుడూ వదులుకోకండి. వయసులో పెద్దవారు కూడా రోజు కనీసం 15 నిమిషాలు ఏదైనా రాయమని వైద్యులు సలహా ఇస్తారు. ఇది బ్రెయిన్ పనితనాన్ని పెంచుతుంది.
1: రాతపూర్వకంగా భావాలను వ్యక్తపరచడానికి, సమాచారం పంచుకోవడానికి, భావోద్వేగాలను వెల్లడించడానికి, మంచి రచయితగా మారడానికి సాధన అవసరం. ఇదే ఈనాటి విజయ పదం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపథం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిత్రగీతాలు వింటారు. మీరు వింటున్న పాట గోకులంలో సీత చిత్రం నుంచి చిత్ర బృందం పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొన్ను బోధురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 2950399.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆంధ్రుడు చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

0: ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585.
2: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: వింత నాటకం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు.

0: ceremony and experience Mumbai's vibrant cultural traditions. Major immersion sites including Girgaon Chowpatty, Dadar, Juhu and other locations have been equipped with special arrangements for devotees. The Brihanmumbai Municipal Corporation has deployed civic personnel, lifeguards, ambulances, motorboats to facilitate safe and smooth immersions. Prarthana, Akashvani News, Mumbai.
1: Prime Minister Narendra Modi has paid tribute to Pandit Deen Dayal Upadhyay on his birth anniversary today. In a social media post, Mr. Modi highlighted that Pandit Upadhyay regarded the upliftment of the person standing at the last row of society as the foundation of nation building. The deep depression over north coastal Andhra Pradesh and adjoining South Odisha has weakened into a depression, but its impact continues to trigger heavy rain in several parts of Odisha. Southern and western districts have been particularly affected after 3 days of incessant rainfall, with flooding, landslides and disruption of road communication reported from several areas. Schools and Anganwadi centres remain closed today in six districts as authorities continue to monitor the situation. More from our correspondent.
2: Heavy rain continues in several parts of southern and western Odisha under the influence of the weekend depression. Koraput, Raigada, Malkangiri, Ganjam, Nabarangpur, Gajapati and Kalahandi remain among the most affected districts. According to the state government, rain-related impacts have been reported across dozens of blocks and villages, while more than 8,000 people have been shifted to safer locations. Road communication has been disrupted in many parts of southern and western Odisha. Flood conditions are also being monitored in northern Odisha. The Jalaka River at Mathani in Baleswar district is in a severe flood condition, with several low-lying areas of Basta facing inundation. The India Meteorological Department has forecast continued rainfall in Odisha, although the weather system is gradually weakening. Authorities have kept disaster response teams on alert in vulnerable areas. Prakash Das for Akashvani News, Bhubaneswar.
1: Heavy rain is likely in several districts of West Bengal today. The Alipur Meteorological Office has warned of heavy rain in East and West Midnapur, Bankura, Purulia, West Burdwan and Birbhum. The deep depression is moving north-northwestwards and is expected to weaken further over the next 24 hours. It brought intermittent rain to several districts overnight. Strong winds of 40 to 50 kilometers per hour may affect South 24 Parganas and East and West Midnapur. On to sports. In Asian Games, Indian duo of Kamaljeet and Suruchi Singh stormed into the final of mixed team 10-meter air pistol event after topping the qualification with a strong performance today in Nagoya, Japan. After registering a 196 in the opening series, the Indian pair raised to 391 at the end of second series after scoring 195, placing them within sight of making the finals with just 20 shots remaining. In table tennis mixed doubles, India's Manoj Shah and Diya Chitale stunned world number 4 Du Hui Kem and Wong Chun Ting of Hong Kong 3-1 to reach the semi-finals at the Asian Games. The Indian duo won 11-6, 13-15, 11-9, 11-5 in the quarter-finals to secure India's first table tennis medal at the ongoing Games. Defending champions India held Azerbaijan to a 2-2 draw in the 8th round of the 5th HS Olympiad in Samarkand yesterday. R. Pragyanand, Arjun Erigesi, D. Gukesh and Vidit Santosh Gujarati were all held to draws by the Azerbaijani opponents. Gukesh drew with Murad Ali Muhammad after 56 moves, while Pragyanand drew with Shakhriyar Momuradiorev, Arjun with Aydin Suleimanli and Vidit with Rauf Memodev. India remained in joint second place in the open section with 13 match points. Uzbekistan and Germany share the lead with 14 match points after Germany defeated the host 2.5 to 1.5. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
3: Thank you, Shagun. The Asian Age headlines, service, not power, goal is nation building, says PM Modi. The Pioneer reports from 1% to 10% by 2035, India seed industry sets its sights on global market. The goal was to set out at FSII Knowledge Day 2026, held as part of the Federation's 10th Annual General Meeting in New Delhi. Hindustan Times informs Italy cabinet cabinet gives nod to burqa ban in school, adding the burqa ban was a matter of security. And finally, the Indian Express informs, former Uber driver Farmer Son teen up to win India's medals in double sculls. They were an unlikely pair even before they were thrown together. Satnam Singh, the Navy man, Salman Khan, the former Uber driver. Two six-footers from very different backgrounds who had barely 5 days to figure each other out in a double sculls boat. And with that, it's back to you, Shagun.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra for second day today. Make in India initiative aimed at transforming the country into manufacturing nation completes 12 years today. FSSAI proposes nationwide ban on manufacture and sale of analog paneer. Fourth UP International Trade Show to begin today at India Expo Center and Mart in Greater Noida. Indian duo of Kamaljeet and Suruchi Singh storms into final of mixed team 10-meter air pistol event at Asian Games in Nagoya, Japan. And defending champions India hold Azerbaijan to draw in 8th round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
5: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
6: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. అహ్మదాబాద్ లోని భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన జేఆర్ఎఫ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలో 33, రీసెర్చ్ అసోసియేట్లు 8, ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 1 7 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 48 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువరించారు. పోస్టును అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డి లేదా కనీసం 65% మార్కులతో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ లో పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 30, 2026 నాటికి 28 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.isro.gov.in www.isro.gov.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 30, 2026. మరొక ప్రకటన. న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 77 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువరించారు. మేనేజ్మెంట్ ట్రైనీ 45 పోస్టులు, అసిస్టెంట్ ఆఫీసర్లు 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విభాగాల విషయానికి వస్తే కమర్షియల్ అండ్ ఆపరేషన్స్, అకౌంట్స్, కంప్లైన్స్, టెక్నికల్, సివిల్, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఈ విభాగాల్లో ఈ ఖాళీలు గుర్తించారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీఏ, సీఏ లేదా తత్సమానమైన డిగ్రీ పాస్ అయి ఉండాలి లేదా పీజీ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు 2 సంవత్సరాల ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 32 సంవత్సరాల వరకు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://www.concorindia.co.in అనే వెబ్సైట్ చూడవచ్చు. వెబ్సైట్ నమ్మా మరొకసారి https://www.concorindia.co.in india.co.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్లో పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 30, 2026.
5: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువులో తామర బురద పుల్ల.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా వినండి నీ స్నేహం చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ రాజేష్ పాడిన పాటకి సిరివెన్నెల సాహిత్యం అందించగా సీతారాం శాస్త్రి సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామం నుండి గోపాల్, అక్బర్, జ్యోతిరెడ్డి ఇంకా వీరి స్నేహ బృందం వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి సర్కస్ రాముడు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు. ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, సునీత, భానురాజ్, మీనాకుమారి, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కళ్ళపై అన్ని బంతునేనయ్య, నీ సవి తెప్పుడు చెప్పవయ్య, ఈ సవితి పోరే తీర్చవయ్యా.

గోలా సుక్కలొచ్చిన వేళ చూసి పోదామంటే కళ్ళతోనే కాల్చి చంపాల. గొడవేమిటో చెప్పు స్వామి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744290308.
1: మరొక నెంబర్ 2950039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.

శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. వర్షం చిత్రం నుంచి చిత్ర పాడిన పాటకి సిరివెన్నెల సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండెటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మ, కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, నాగమణి, చందు, శ్రావణి, పర్ణిక, బాలకృష్ణ, లక్ష్మీ, భానుశ్రీ, స్వరూప, నాగయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. దేవత చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాటకి వేటూరి సాహిత్యం అందించగా ఎస్పీ కోదండపాణి సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు లక్ష్మీదేవిపల్లి సంజయ్ నగర్ నుండి, దేవరగట్ల నరసింహారావు ప్రసాద్, ధనలక్ష్మి, స్వప్న, అవినాష్, కిషోర్ బాబు, లావణ్య, చాతుర్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట.

కిందట లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి దసరా బుల్లోడు చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాటకి ఆత్రేయ సాహిత్యం అందించగా కెవి మహదేవన్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు గోపాలపురం గ్రామం నుండి అశ్వాపురం మండలం నెమలికొండ పెద్దనాగచారి రత్నం సతీష్ సుజాత వీరబ్రహ్మచారి మహేశ్వరి వెంకటరెడ్డి జ్యోతి భార్గవచారి ప్రవీణ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజా చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకి చక్రవర్తి సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూప, వెంకటేశ్వరరావు, రమాదేవి, ఇందు, కౌశిక్, నరేష్, హర్షిత్, జోషిక, అర్జున్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

0: పాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 295039.
2: తుండ్రుల్లో బుక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే దైతక్క.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి లక్ష్మీ నరసింహ చిత్రం నుంచి. శంకర్ మహాదేవన్, మురళీధర్, శ్రీవర్తిని పాడిన పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించగా మణిశర్మ సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వీరి స్నేహ బృందం వీరందరి కోసం ఈ పాట.

కిన్నెరలహరి కార్యక్రమంలో ఎప్పుడు వినండి. దేవుడు చేసిన పెళ్లి చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమ కథ. చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్న శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హాతినూరు మండలం చిత్తుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గమ్మ వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి మనం చిత్రం నుంచి శ్రేయా ఘోషల్, అశ్విన్, హరి పాడిన పాటను వినిపించమంటున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు కిన్నెరలహరి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. కిన్నెరలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు సమర్పించిన మనసంతా నువ్వే చిత్రంలోని పాటలు వింటారు.

0: మీరింత వరకు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు సమర్పించిన మనసంతా నువ్వే చిత్రంలోని పాటలు విన్నారు. ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటకు ప్రాణం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీ కొలిపాక శంకరరావు, శ్రీమతి సత్రం స్వాతి, సహకారం శ్రీమతి ముత్యం స్వప్న, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. వినండి పాటకు ప్రాణం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేక కార్యక్రమం.
3: చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన
4: ఏమంటున్నది గాలి
5: ఎగిరే పైటను అడగాలి.
6: నంతెత్తు పై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పు.

భారతీయ సినీ సంగీత చరిత్రలో కొన్ని గొంతులు కాలాన్ని దాటి నిలిచిపోతాయి. కొన్ని స్వరాలు పాటగా మాత్రమే వినిపించవు, మన జీవితంలో ఒక జ్ఞాపకంగా మారిపోతాయి. అలాంటి అరుదైన స్వరం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిది. ప్రేమకు ఒక పాటగా, విషాదానికి ఒక పాటగా, ఉత్సాహానికి ఒక పాటగా, భక్తికి ఒక పాటగా, పండుగకు ఒక పాటగా దాదాపు 5 దశాబ్దాల పాటు కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో ఆయన స్వరం భాగమైపోయింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు ప్రేమగా, బాలు ఎస్పిగా సుపరిచితులు. ఆయన 1946 జూన్ 4వ తేదీన అప్పటి నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన తండ్రి ఎస్పి సాంబమూర్తి, ప్రముఖ హరికథా కళాకారులు, సంగీత అభిమాని. తల్లి శకుంతలమ్మ. సంగీత వాతావరణం ఉన్న కుటుంబంలో పెరగడం బాల్యంలోనే బాలసుబ్రహ్మణ్యంపై ప్రభావం చూపింది. తండ్రి హరికథలు చెప్పేటప్పుడు సంగీతం, కథనం, భావ వ్యక్తీకరణ ఎలా అన్నీ కలుస్తాయో బాలసుబ్రహ్మణ్యం చిన్న వయసులోనే చాలా గమనించారు. అదే ఆ తర్వాత ఆయన గానంలో కనిపించిన భావ ప్రధానతకు ఒక బలమైన పునాదిగా నిలిచిందని చెప్పుకోవచ్చు.

చిన్నతనం నుండే బాలసుబ్రహ్మణ్యానికి సంగీతంపై ఆసక్తి పెరిగింది. అయితే ఆయన జీవిత లక్ష్యం మొదట్లో గాయకుడిగా మారడం కాదు.

ఆ కాలంలో చాలా కుటుంబాల మాదిరిగానే ఆయన కూడా చదువుకుని మంచి వృత్తిలో స్థిరపడాలని భావించారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే దిశగా వెళ్లారు. అయితే సంగీతం ఆయనను వదల్లేదు. చదువుకుంటూనే పాటల పోటీల్లో పాల్గొనేవారు. వేదికపై పాట పాడటంలో ఆయనకు సహజమైన ఆత్మవిశ్వాసం ఉండేది. 1964లో మద్రాసులో జరిగిన ఒక అమేచర్ పాటల పోటీలో మొదటి బహుమతి పొందడం ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. అది ఒక బహుమతి మాత్రమే కాదు, నీ గొంతులో ఏదో ప్రత్యేకత ఉంది అని జీవితమే ఇచ్చిన తొలి సంకేతం. 1960ల మధ్యకాలంలో మద్రాసు దక్షిణ భారత సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఆ సమయంలో సంగీత దర్శకులు, గాయకులు, రచయితలు, నటీనటులు, వాద్యకారులు అందరూ మద్రాసులోనే ఎక్కువగా పనిచేసేవారు. అలాంటి సమయంలో యువ బాలసుబ్రహ్మణ్యం పాటల కార్యక్రమాలు, సంగీత పోటీల ద్వారా సినీ సంగీత ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆయనకు సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాని ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. 1966లో విడుదలైన తెలుగు చిత్రం శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమా ద్వారా బాలసుబ్రహ్మణ్యం సినీ గాయకుడిగా అరంగేట్రం చేశారు. అది కేవలం ఒక పాటతో ప్రారంభమైన ప్రయాణం. తరువాత అదే ప్రయాణం వేల పాటలుగా మారింది.

బాలసుబ్రహ్మణ్యం గారి గొప్పతనంలో అత్యంత ప్రత్యేకమైన అంశం ఆయన భాషా వైవిధ్యం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మాత్రమే కాకుండా అనేక భారతీయ భాషల్లో ఆయన పాటలు పాడారు. అధికారిక ఎస్పీబీ ప్రొఫైల్లో ఆయన అనేక భాషల్లో పాడినట్లు పేర్కొనబడింది. వివిధ విశ్వసనీయ మూలాలు ఆయన పాటల సంఖ్యను 40,000కు పైగా పేర్కొంటున్నాయి. ఇక్కడ అసలు విశేషం సంఖ్య కాదు. ఒకే గాయకుడు ఇన్ని భాషల్లో పాట పాడటమే కాదు, ఆయా భాషల ఉచ్చారణ, భావం, సంస్కృతి, నటుడి శరీర భాషకు అనుగుణంగా తన గొంతును మార్చగలగడం. అందుకే ఆయన స్వరం ఒక భాషకు పరిమితం కాలేదు. బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు వినగానే గుర్తుపట్టే లక్షణం ఒకటి ఉంది, అది సహజత్వం. ఆయన పాడుతున్నప్పుడు నేను పాట పాడుతున్నాను అనే భావన వినిపించదు, ఆ పాత్రే మాట్లాడుతుంది అన్న భావన మనకు వినిపిస్తుంది. హీరో ప్రేమ

ఉంటే ఆయన గొంతులో ప్రేమ కనిపిస్తుంది. హీరో బాధలో ఉంటే ఆయన గొంతులో బాధ కనిపిస్తుంది. హీరో ఉత్సాహంగా ఉంటే ఆయన స్వరంలో ఉత్సాహం పుడుతుంది. భక్తిగీతం పాడితే స్వరం భక్తిమయమవుతుంది. హాస్య పాట అయితే స్వరంలో చిలిపితనం కనిపిస్తుంది. అదే ఆయనను సాధారణ గాయకుడి స్థాయి నుంచి అసాధారణ నటనా గాయకుడిగా నిలబెట్టింది.

బాలసుబ్రహ్మణ్యానికి ఇళయరాజాతో అద్భుతమైన సంగీత ప్రయాణం సాగింది. దక్షిణ భారత సినీ సంగీతంలో ఇళయరాజా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కలయిక ఒక ప్రత్యేక అధ్యాయం. ఇద్దరి కలయికలో వచ్చిన పాటలు అనేక తరాలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఇళయరాజా సంగీతంలోని సంక్లిష్టతను సులభంగా

ప్రేక్షకుల చెవులకు అందించగలిగిన గొంతు బాలసుబ్రహ్మణ్యంది. పాటలోని స్వరాలు ఎంత క్లిష్టంగా ఉన్నా బాలసుబ్రహ్మణ్యం వాటిని సహజంగా భావంతో పాడేవారు. ఇళయరాజాతో పాటు ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, చక్రవర్తి, రాజన్ నాగేంద్ర, రమేష్ నాయుడు, బప్పి లహరి, ఎఆర్ రెహమాన్ తదితర అనేక మంది సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు. 1980లో వచ్చిన శంకరాభరణం చిత్రంలోని గానానికి ఆయనకు తొలి జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. ఈ చిత్రంలోని ఆయన గానం శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలను కూడా ప్రజాదరణ పొందేలా చేసిన ముఖ్యమైన ఘట్టంగా గుర్తించబడుతోంది. ప్రేమ పాటలకు మరో పేరు బాలసుబ్రహ్మణ్యం. తెలుగు, తమిళ సినిమాల్లో ప్రేమ గీతాలకు బాలసుబ్రహ్మణ్యం స్వరం ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. 1980-1990 దశకాలలో ఆయన గాన ప్రస్థానంలో అత్యంత ప్రభావవంతమైన దశ. యువ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు అనేక తరాల నటులకు ఆయన స్వరం సరిపోయింది. ఒకే గాయకుడు వేరువేరు వయసుల హీరోలకు వేరువేరు వ్యక్తిత్వాల పాత్రలకు స్వరం ఇవ్వడం అంత సులభం కాదు. కాని బాలసుబ్రహ్మణ్యంకు అది సహజంగా వచ్చేది. అందుకే ఆయన గొంతు ఒక నటుడి గొంతు కాకుండా ఒక తరం గొంతుగా మారింది.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: మందరం
0: చూడండి.

దక్షిణాది గాయకుడిగా ప్రారంభమైనప్పటికీ బాలసుబ్రహ్మణ్యం హిందీ చిత్రసీమలో కూడా తనదైన స్థానం సంపాదించుకున్నారు. 1980లో హిందీ చిత్రసీమలో

ఆయనకు పెద్ద అవకాశాలు వచ్చాయి. ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్ ప్రారంభ దశలో ఆయనకు ఎస్పీబి పాడిన పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. దీంతో ఉత్తర భారతదేశంలో కూడా ఆయన స్వరం కోట్లాది శ్రోతలకు పరిచయమైంది. ఎస్పీబిని కేవలం గాయకుడిగా మాత్రమే చూడడం ఆయన ప్రతిభను తగ్గించి చూడడమే. ఆయన నటించారు, డబ్బింగ్ చెప్పారు, సంగీత దర్శకత్వం వహించారు, సినిమాలను నిర్మించారు, టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించారు. అంటే ఆయన కళా ప్రయాణం ఒక గానానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన దాదాపు 100 సినిమాలలో నటించినట్లు కొన్ని జీవిత చారిత్రాత్మక మూలాలు పేర్కొంటున్నాయి. ఒక నటుడి ముఖానికి మరో వ్యక్తి గొంతును ఇవ్వడం కూడా ఒక ప్రత్యేక కళ. ఆ కళలోనూ ఎస్పీబి తన ప్రతిభను చూపించారు. నటుడి వయసు, స్వభావం, హావభావాలు, మాటల వేగం, భావోద్వేగం ఇవన్నీ గమనించి గొంతును మార్చగలిగే కెపాసిటీ ఎస్పీబికి ఉంది. అందుకే ఆయనకు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

టెలివిజన్ ద్వారా కూడా ఇంటింటికి చేరుకున్నారు బాలసుబ్రహ్మణ్యం. సినిమా పాటల ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోట్లాది మందికి చేరుకున్నారు. కానీ టెలివిజన్ కార్యక్రమాల ద్వారా ఆయన వ్యక్తిత్వం మరింతగా దగ్గరైంది. పాడుతా తీయగా వంటి కార్యక్రమం తెలుగు కుటుంబాల్లో సంగీతంపై ఆసక్తిని పెంచాయి. పోటీదారులను ప్రోత్సహించే తీరు, వారి తప్పులను సున్నితంగా సరిదిద్దే విధానం, సంగీతంపై ఆయనకున్న అవగాహన, ఇవన్నీ ఆయనను ఒక గాయకుడిగా మాత్రమే కాకుండా గురువుగా కూడా నిలబెట్టాయి. కొత్త గాయకులను ప్రోత్సహించటం ఆయనలోని గొప్ప లక్షణం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబంలో భార్య సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి ఉన్నారు. కుమారుడు ఎస్పీ చరణ్ కూడా గాయకుడు, నటుడు, నిర్మాతగా కూడా సినీ రంగంలో కొనసాగుతున్నారు. చెల్లెలు ఎస్పీ శైలజ కూడా ప్రసిద్ధి గాయని. కుటుంబంలోనే సంగీత పరంపర కొనసాగింది.

ఎస్పీబి గారి ప్రతిభకు భారతదేశం అనేక పురస్కారాలతో గౌరవం తెలిపింది. ఆయనకు 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు లభించాయి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన గానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆయనకు అనేక నంది అవార్డులు కూడా లభించాయి. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా గౌరవాలు అందుకున్నారు ఎస్పీబి. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఆయన మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది భారత ప్రభుత్వం. ఎస్పీబి పాటల సంఖ్య గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డు ప్రస్తావాలు ఉన్నాయి. కొన్ని మూలాలు 40,000కు పైగా పాటలను పేర్కొంటుండగా మరికొన్ని 50,000కు పైగా రికార్డులు ఉన్నాయని ప్రస్తావిస్తున్నాయి. అందువలన ఖచ్చితంగా సంఖ్య విషయంలో మూలాల మధ్య తేడా అనేది నెలకొని ఉంది. అయితే ఒక్క విషయం మాత్రం వివాదం లేనిది, ఆయన ప్రపంచంలోనే అత్యధికంగా పాటలు పాడి రికార్డు చేశారు. 1981 ఫిబ్రవరి 8వ తేదీన ఒకే రోజులో 28 కన్నడ పాటలు రికార్డు చేసిన ఘనత గురించి కూడా విస్తృతంగా ప్రస్తావించబడుతుంది. ఇంతటి రికార్డులున్న ఆయన ప్రవర్తనలో అహంకారం కనిపించేది కాదు, అదే ఆయన గొప్పతనం.

గాన గంధర్వుడు అనే బిరుదు ఆయనకు అభిమానులు, సంగీత ప్రపంచం ఇచ్చిన ప్రేమపూర్వక గుర్తింపు. ఎందుకంటే ఆయన పాటలో మూడు విషయాలు కలిసేవి: స్వరం, భావం, నటన. స్వరాన్ని అందంగా పాడటం ఒక ప్రతిభ, భావాన్ని స్వరంలోకి తీసుకురావటం మరొక ప్రతిభ, ఆ భావాన్ని వినేవారి హృదయానికి చేరేలా చేయటం అత్యున్నత కళ. బాలసుబ్రహ్మణ్యం ఈ మూడు దశలను దాటి వెళ్లారు. వ్యక్తిత్వంతో పాటు గొప్పతనంలో కూడా ఎంతో వినయం ఉండేది బాలసుబ్రహ్మణ్యానికి. బాలసుబ్రహ్మణ్యం గురించి మాట్లాడేటప్పుడు ఆయన పాటలతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. అనేక దశాబ్దాల పాటు స్టార్ సింగర్గా ఉన్నప్పటికీ ఆయనలో ఒక సాధారణ మనిషి కనిపించేవారు. తోటి కళాకారులను గౌరవించటం, కొత్తవారిని ప్రోత్సహించటం, సంగీత దర్శకులను ప్రశంసించటం, అభిమానులతో ఆప్యాయంగా మాట్లాడటం, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వానికి గుర్తులు. ఆయన గొంతు ఎంత గొప్పదో ఆయన వినయం కూడా అంతే గొప్పది.

బాలసుబ్రహ్మణ్యం గారి జీవితం కేవలం సినీ గాయకుడి కథ కాదు, అది కళను ఎలా జీవితంగా మార్చుకోవాలో చెప్పే కథ. ఆయన మొదట ఇంజనీరింగ్ వైపు వెళ్లారు, కాని సంగీతంపై ప్రేమను వదల్లేదు. అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకున్నారు, కొత్త భాషలు నేర్చుకున్నారు, కొత్త సంగీత దర్శకులతో పనిచేశారు, తనను తాను ఎప్పటికప్పుడు మార్చుకున్నారు. అందుకే 5 దశాబ్దాల పాటు అగ్రస్థానంలో నిలిచారు. కొత్త తరాలకు ఎస్పీబీ ఇచ్చిన వారసత్వం ఎంతో గొప్పది. ఎస్పీబీ వారసత్వం ఆయన పాటల సంఖ్యలో లేదు, ఆయన సంగీతాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లిన విధానంలో ఉంది. గాయకుడికి కేవలం మంచి గొంతు ఉంటే సరిపోదని ఆయన నిరూపించారు. ఉచ్చరణ కావాలి, భావం కావాలి, సాహిత్యంపై అవగాహన ఉండాలి, సంగీత దర్శకుడి ఆలోచనను అర్థం చేసుకోవాలి, నటుడి పాత్రను అర్థం చేసుకోవాలి.

0: నీవిచ్చిన ఆరవ ప్రాణం.
1: 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపి వేసిన సమయంలో ఎస్పీబీ కూడా కోవిడ్-19 బారిన పడ్డారు. 2020 ఆగస్టు 5న ఆయనను చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి కొంతకాలానికి విషమించింది. తర్వాత ఆయన ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన కోవిడ్ పరీక్ష కూడా నెగిటివ్ గా వచ్చినట్లు సమాచారం వచ్చింది. అయినప్పటికీ కోవిడ్ కు సంబంధించిన సమస్యలు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. అనేక రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆయన చివరకు కోలుకోలేకపోయారు. భారత సంగీత ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని రోజు సెప్టెంబర్ 25, 2020. చెన్నైలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్యాహ్నం 1:04 కన్నుమూశారు. ఆయన వయసు అప్పటికి 74 సంవత్సరాలు. కోవిడ్ కు సంబంధించిన సమస్యల అనంతరం ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఆ వార్త బయటకు వచ్చిన వెంటనే భారతదేశంలోని కోట్లాది సంగీత అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సినీ పరిశ్రమలో ఒక గొంతు ఆగిపోయింది. కానీ ఆయన పాట మాత్రం ఆగలేదు. ఎస్పీబీ మరణాన్ని చాలామంది ఒక గాయకుడి మరణంగా చూడలేదు, ఒక యుగం ముగిసినట్లుగా భావించారు. ఎందుకంటే ఆయన పాటలతో పెరిగిన తరాలు ఎన్నో ఉన్నాయి. ఒక తరం ప్రేమను ఆయన పాటల్లో విన్నది, మరో తరం ఆయన పాటల్లో తమ బాల్యాన్ని చూసుకుంది, మరొక తరం ఆయన టెలివిజన్ కార్యక్రమాల్లో సంగీతాన్ని నేర్చుకుంది. అందుకే ఎస్పీబీ మరణం తర్వాత కూడా ఆయన స్వరం ప్రతిరోజు ఎక్కడో ఏదో ఒక చోట మనకు వినిపిస్తూనే ఉంది.

0: సరి పద సరి మ పద సరి రిమ పద సరి సరి మ పద సరి పని సగ పద రిమ ప సగ మగ సమగ సని దమగ నా పాట పంచామృతం.
1: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్వరం మన మధ్యే ఉంది. రేడియోలో ఒక పాట వినిపించినప్పుడు, పాత సినిమా టీవీలో వచ్చినప్పుడు, ఎక్కడో ఒక పెళ్లిలో ఒక పాట మోగినప్పుడు, ఒక పండుగ సందర్భంగా సంగీతం వినిపించినప్పుడు, ఎవరో ప్రేమను వ్యక్తం చేయడానికి ఆయన పాటను ఎంచుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఆయన మళ్లీ మన మధ్యకు వచ్చారు. అందుకే ఎస్పీబీ గురించి చెప్పేటప్పుడు ఆయన మరణించారు అని మాత్రమే చెప్పలేం. ఎందుకంటే గాయకుడు వెళ్లిపోయాడు కానీ గానం మిగిలిపోయింది. మనిషి దూరమయ్యాడు కానీ స్వరం మన హృదయాల్లోనే ఉంది. బాలు మౌనమయ్యారు కానీ ఆయన పాటలు ఎప్పటికీ మౌనం కావు. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఇదే

మీరింతవరకు పాటకు ప్రాణం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ కొలిపాక శంకరరావు, శ్రీమతి సత్రం స్వాతి, సహకారం శ్రీమతి ముత్యం స్వప్న, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఏ మాటలైనా సరే మీ చిన్ననాటి చిలిపి పనులు, చదువు, ఉద్యోగం, పెళ్లినాటి ఆ మరపురాని మధురక్ష

0: క్షణాలు మాతో పంచుకోండి.
1: నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరేనే కన్నా.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
0: మరొక నెంబర్ 295039.
2: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
3: It's an attitude pongal.
4: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట.

హనుమాన్ చిత్రంలోని పాట విన్నారు. ఇప్పుడు వినండి గుంటూరు కారం చిత్రం నుంచి. ఎస్ తమన్ పాడిన పాట.

0: నసాగోస్తున్నా. ఇక్కడ ఎవరి బాధలు పాడేది ఇక్కడ రాసుకోండి, మార్తెట్టి పాడండి.
1: ఆ కుర్చీని మార్చడానికి

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: మాట చెప్పాలి చెప్పాక ఫీల్ కాక.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజి జోగ్ గారి వయోలిన్ వాదనం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ప్రకటనలు విన్నారు. వినండి ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజి జోగ్ గారి

0: మీరింతవరకు బీసీ జోగ్ గారి వయోలిన్ వాద్యం విన్నారు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటన విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయం సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్బంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందిన వారి స్పందనను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
1: सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है. अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है.
0: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు.

0: పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్బంగా సేవాయాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4 సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్టపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్పూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్ర దేశాల మధ్య సహకార పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు. అటవీ సంరక్షణ పద్దతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమాపేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్టాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ, సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
1: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన, డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 సేవా రంగాలతో కలిపి 27 రంగాలకు విస్తరించింది. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్మోస్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్దం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అరాక్చీ తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు

పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్ లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని ఇరాన్ రాష్టపతి మసూద్ పెజెష్కియాన్ ఆరోపిస్తూ టెహరాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనని చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్దాంతం నేటికి ప్రజా సంక్షేమం, జాతి పురోభివృద్దులకు దారి చూపుతోందని అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకమిది. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్ సురుచి సింగ్ అద్భుత ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్టాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.

0: తగడం కేంద్రం. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో అభ్యుదయ పదంలో ఆధునిక ఆమని ప్రసంగం వింటారు. ఇంకా మందారం చెప్పే ముచ్చట్లు ప్రసంగం వింటారు. ముందుగా వినండి అభ్యుదయ పదంలో ఆధునిక ఆమని ప్రసంగం వింటారు.
1: మాతృదేశం, మాతృభాష,

అమ్మతనానికి అవనిలా ఆమెను ప్రతీక. ఆత్మీయతకు, ఆదరణకు, శక్తికి, శ్రమకు, ప్రేమకు నిలువెత్త నిదర్శనం మారి. కానీ మన దురదృష్టం ఏంటంటే మన సమాజం మన సఖులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతనివ్వటం లేదు. ఆకాశంలో సగం ఆమెని అంటుంటారు, కానీ అధాపాతాలకి తొక్కే ప్రయత్నమే చేస్తుంటారు. మనది తరతరాలుగా పురుషాధిక సమాజం, సామాజిక కట్టుబాట్లు, నిర్బంధాలు అని చెప్పుకోవాలి. స్త్రీ అభ్యుదయానికి మహాత్మా గాంధీ చాలా ప్రాముఖ్యాన్నిచ్చాడు. మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి మహిళాభ్యుదయాన్ని ప్రధానంగా చేర్చాడు. స్త్రీ విద్యకు ప్రాముఖ్యతనిచ్చాడు. క్రమంగా స్త్రీ విద్య వ్యాప్తి చెందింది. వీరేశలింగం పంతులు గారు స్త్రీ విద్య కోసం మొట్టమొదటిసారి సొంతంగా

అర్థమై హాస్య సంజీవని మొదలైన పత్రికలను స్థాపించి వాటి ద్వారా స్త్రీ వ్యాప్తికి బాల్య వృద్ధ వివాహాలు కన్యా శుల్కాలు మొదలైన దురాచారాల నిర్మూలనానికి పాటుపడ్డారు. ముఖ్యంగా స్త్రీ పునర్వివాహాలను గురించి ఎక్కువగా ప్రచారం చేశారు. వితంతువులను ఉద్ధరించడానికి ఒక శరణాలయాన్ని కట్టించారు. స్త్రీ అభివృద్ధికి ఒక పాఠశాల స్థాపించారు. వెనకటికి స్త్రీలు గడప దాటే వాళ్ళే కాదు, ఆడదంటే వంటింటికి కుందేలే ఉండాలి, ఆడపిల్ల గుమ్మం దాటితే చదువుకుంటే చెడిపోతుంది అనే భావన కలిగి ఉండేవాళ్లు. బాల్య వివాహాలు చేసేవారు. జ్యోతిరావు పులే కూడా స్త్రీలకు విద్య అవసరం అంటూ విద్యను బోధించేవారు. అతని భార్య సావిత్రిబాయిని భర్త భావాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండేది. స్త్రీలలో అక్షరాస్యత శాతం తక్కువగానే ఉండాలి, నిర్బంధాలు కట్టుబాట్లలో నడగాలి, ఇదే వారి భావన. అందువల్లనే రాజకీయ సామాజిక చైతన్యం లేకుండా పోయింది పురుషాధిపత్య సమాజంలో. ఇటువంటి సమాజంలో స్త్రీని రెండవ శ్రేణి పౌరురాలుగానే పరిగణిస్తున్నారు, అబలలు అంటున్నారు, చిన్నచూపు చూస్తున్నారు. దేహబలంలో, యంత్రాంగంలో, రాజ్య పాలనలో వనితలు పురుషులకేమాత్రం తీసిపోరని నిరూపించిన రుద్రమదేవి, ఝాన్సీ రాణి, మల్ల మల్లమాంబ నాయకురాలు నాగమ్మ లాంటి నారీమణులు ఎంతమందున్నా ఆడవాళ్ళని సభలుగా గుర్తించలేకపోవటం శోచనీయం. పురాణ కాలంలో స్త్రీల పరిస్థితి మరీ అధ్వానంగా ఉండేది. ప్రాచీన కాలంలో స్త్రీలు బ్రహ్మ విద్య వివరణ చేశారని చెప్పుకుంటున్నారు. బ్రహ్మచారిణిలై ఉపనిషత్తులపై చర్చలు చేశారట. కవయిత్రులు ఉన్నారు, ఎన్నో భాషలలో గ్రంథాలు రచించారు. లీలావతి లాంటి గణిత శాస్త్రజ్ఞురాలు విధిచేయమని గురించి మనకు తెలుసు. మహిళలకున్న ధీశక్తి ఏంటో ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ఈ రోజుల్లో పురుషాధిక సమాజంలో స్త్రీలు ముందుకు రాలేకపోతున్నారు. అన్ని రకాల అర్హతలున్నా సామర్థ్యాలున్నా విచక్షణాధ్వానికి గురవుతున్నారు. తరాలు మారుతున్నా మన తలరాకలు మాత్రం మారటం లేదని గట్టిగా చెప్పుకోవాల్సిన దుర్గతి పట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంగనాథ మిశ్రా, ఆడవాళ్లు ఉద్యోగాలంటూ బయట తిరుగుతుంటే వంటిల్లు అవుతాయి, కుటుంబాలు అవుతాయి అంటూ వ్యాఖ్య చేసినప్పుడు దేశంలో తీవ్ర నిరసనలు పెళ్లిబికినాయి. మహిళలకు పట్టుదల ఎక్కువ, ఏ పనైనా ఎంతో శ్రద్ధతో నిబద్ధతతో చేస్తారు, చేపట్టిన పని పూర్తయ్యే వరకు విడిచిపెట్టారు. మరి మన శక్తి అంటే అంతే, మరి నైపుణ్యంతో పనిచేయటంలో మనకు మనమే సాటి. అన్ని రంగాలలో రాణించగలవారు మన నారీమణులే. వేగంగా పనిచేస్తారు, శక్తియుక్తులు ఉన్నవాళ్లు, ప్రతిభా పాఠవాడు గలవారు. విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్య సమితి అధ్యక్షురాలైంది. శ్రీమతి ఇందిరాగాంధీ భారత ప్రధానిగా పనిచేసింది. అంతరిక్షంలో అద్భుతం సాధించిన వారున్నారు. విజేతలుగా స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన వారున్నారు. సామర్థ్యం నైపుణ్యం సాధించిన వారికే భవిష్యత్తు సొంతమవుతుంది. భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 1966 జనవరి 24 ప్రమాణ స్వీకారం చేశారు. స్ఫూర్తిదాయకమైన ఆ రోజునే ప్రభుత్వం గోల్డ్ చైల్డ్ డేగా ఎంపిక చేసుకున్నది. మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కానీ ఇటువంటి మహిళా దినోత్సవాలు ఎన్ని జరుపుకున్నా లింగ వివక్ష సమస్య పోనంత కాలం ప్రపంచానికి పురోగతి అనేదే ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రంగాలలో స్త్రీలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీల సమస్యలు స్త్రీలకే తెలుసు. వారిలోని నిగూఢమై నిక్షిప్తమై ఉన్న ప్రతిభా పాఠవాలను వెలుగులోకి తీసుకురావచ్చు. వారి శక్తి సామర్థ్యాలను దేశ పురోగతికి ఉపయోగించుకోవచ్చు. అపజయం అనేది విజయానికి నాంది, అదే నిజమైన ప్రారంభం. ప్రపంచంలో మహిళలు మనుగడ సాధించాలంటే ఆత్మాభిమానాన్ని వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి, సొంతగానే తమ తమ సమస్యలను పరిష్కరించుకోగలగాలి, అనుపెరుగని పోరాటాలు చేయాలి, సామాజిక బాధ్యతను వహించాలి. ప్రతి జీవికి మరణం ఉంటుంది, కానీ కలలకు మాత్రం మరణం ఉండదు. ఒకరి తర్వాత మరొకరు కాలగర్భంలో కలిసిపోతుంటారు. ఈ ముమ్మాటికి నిజం కదా, ప్రపంచ మానవాళి బాగు కోసం కృషి చేసిన స్త్రీలు ఇంతమందే ఉన్నారు. ఎంత కష్ట సాధ్యమైన పనులను కూడా విజయవంతంగా నెరవేర్చిన వాళ్ళు ఉన్నారు. పరిమితులు, సరిహద్దులు లాంటివి మన మనసులోనే ఉంటాయి. మిమ్మల్ని మీరు విశ్వసిస్తే సాధించలేని లక్ష్యం అంటూ ఏదీ లేదు అని సునీత విలియమ్స్ చెప్పింది. కాబట్టి హద్దులు లేని లక్ష్యాలుండాలి. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాన్ని మాత్రమే వెతుక్కుంటూ వెళ్ళాలి. దాన్ని సాధించుకోవటానికి ఎంతటి కష్టాలైనా ఎదుర్కోవటానికి సిద్ధపడాలి, తగిన సాహసం చేయాలి. కష్టాలలో విరగకూడదు, విజయాలకు పొంగిపోకూడదు. ఏదో ఒక గొప్ప శక్తి మనల్ని నడిపిస్తున్నది అని మనం నమ్మాలి. ఆ శక్తిని ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతూ ఉంటారు.

ఉండాలి తప్పదు. నేను స్త్రీని కదా అని అనుకుంటూ నిరుత్సాహపడకుండా, బెదిరనేదే లేకుండా ప్రవర్తించాలి, అనుకున్నదే చేయాలి, ఏదైనా సాధించాలి అనే తపన ఆలోచన ఉన్నప్పుడు దాన్ని సాధించే వరకు కృషి చేయాలి. ఇదే మన విజయ రహస్యం. దానికి అన్ని పరిస్థితులు కలిసి రావాలి కూడా. నేను అబలను నాకేది చేయటం చేతగాదు అని అనుకోకూడదు. మనం ఆదర్శంగా ఉండాలి, స్ఫూర్తినివ్వగలిగే పరిస్థితుల్లో ఉండాలి, ప్రేరణ, అంకిత భావం, దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. స్త్రీలు విజయానికి సారథులు కావాలి. ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొంటుంటే ఆత్మస్థైర్యం తప్పకుండా పెరుగుతుంది. కొంతమంది తమ తమ కళలను సాకారం చేసుకుంటుంటారు, ఇంకొంతమంది దానికోసం అనుకూలించని పరిస్థితులను కూడా ఆత్మస్థైర్యంతో తమ కళలను నిజం చేసుకుంటుంటారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదనేది ఏదీ ఉండదు. ఇదే నా లక్ష్యం అనుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. దృఢచిత్తం, ఆత్మస్థైర్యం, సాహసం విడిచిపెట్టద్దు. స్ఫూర్తిని, మనోనిబ్బరాన్ని, కార్యసాధనని గట్టిగా పట్టుకోవాలి. మనం చేస్తున్న పనిలోనే ఆనందాన్ని అనుభవించాలి. సాధించాలన్న సంకల్పం కలిగి ఉండాలి. ముందుగా మనం అపజయాలనే చవి చూస్తాం. ప్రతిభాశాలిగా ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. ఆశావాదులై అందివచ్చిన ప్రతి అవకాశాన్ని గట్టిగా పట్టుకోవాలి. లక్ష్య సాధనకు కృషి చేయాలి. తన మనసులోని భావాలను మన మగవులు బయటికి వ్యక్తం చేసే తత్వాన్ని అలవర్చుకోవాలి. దానికి తోడు సానుకూల దృక్పథాన్ని కూడా తెలుసుకొని ఉండాలి. ఇకపోతే ఇంకో విషయం చాలా ముఖ్యమైనది, మరకట్న సమస్య. దాని గురించి చెప్పుకోవాలి. వెనకటికి ఆడపిల్లలు చాలా తక్కువగా ఉండే కాలంలో కన్యాశుల్కం వచ్చింది. ఆడపిల్లలు తక్కువగా ఉండటం వల్ల ఈ కన్యాశుల్కం అనేది ఎక్కువగా పెరిగింది. ఉక్కు పచ్చవారని పసిపిల్లలను పండు ముసలి వాళ్ళు ఎదురు కట్టి ఇచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు. పొరపాటున వీటలన్నీదైనా సరే ఆ భర్త అనేటటువంటి వాడు కాలం చేస్తే ఇల్లు కదలనీయకుండా కట్టు బానిసలుగా జీవించబడేవాళ్లు. కన్యాశుల్కం ఖరీదు బాగా పెరిగింది. ఆడవాళ్లు హీన స్థితిలో బతకవలసి వచ్చింది. తర్వాత తర్వాత కాలంలో స్త్రీల సంఖ్య పెరిగింది. తగిన పెళ్లి కొడుకు దొరకటం పెళ్లి కూతురికి కష్టమైంది. పెళ్లి కొడుకును ఎంచుకునే క్రమంలోనే వరకట్నం అనే ఆచారం ప్రారంభమైంది. పెళ్లి కూతురుతో పాటు కొంత ఆస్తిని పెళ్లి కొడుకు అప్పగించేవాళ్లు. డబ్బు గాని, పొలం గాని, బంగారం గాని, మరే ఇతర బహుమానాలను గాని పెళ్లి కూతురుతో పాటు ఇచ్చేవారు. ఎందుకంటే పెళ్లైన తర్వాత నిండు నూరేళ్లు అల్లుడు కూతుర్ని పోషించాలి కాబట్టి. దానికి గాను ఆ పిల్ల తండ్రి అల్లుడికి ప్రేమపూర్వకంగా కొంత ఆస్తిని కూడా ఇచ్చేవాడు. ఆ కానుకలతో సంతృప్తి చెంది తమ కూతుర్ని ప్రేమగా చూడగలడని వారి అభిప్రాయం, ఆశయం. వేడుకగా జరిగే ఈ కార్యక్రమాన్ని దురాచారంగా పరిగణించవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఈ వరకట్న సమస్య వల్ల కోడళ్లు చాలా బాధలను అనుభవిస్తున్నారు. తమ తల్లిదండ్రులు భర్త కోరిన గొంతమ్మ కోరికలు తీర్చలేక పడే బాధలు, వారి బాధలు చూసి మరే ఆలోచన చేయక ఆ కోడళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భర్త ఇంటి వారు పోరుపడలేక, పుట్టినింటికి రాలేక అనేక మంది అమాయకపు కోడళ్లు ఆత్మార్పణలకు గురవుతున్నారు. ఈ వరకట్న దురాచారం వల్ల నష్టం కలిగేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్లకు కూడా అనే విషయం సదరు పురుషులు గమనించాలి. ఎందుకంటే దీనివల్ల తగిన భావన పొందలేరు. డబ్బుకిచ్చిన ప్రాధాన్యత వల్ల తన జీవితంలోకి రావాల్సిన అమ్మాయి గుణగణాలను పరిగణలోకి తీసుకోలేరు. ఆ విషయం అంత ముఖ్యమైనది అనిపించదు. ఈ వరకట్నం అనే దురాచారాన్ని మన మహిళలే రూపుమాపాలి. పడతలే ప్రధాన పాత్ర పోషించాలి. కేవలం డబ్బే జీవిత పరమావధిగా ఎంచుకున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలి. ఈ విషయంలోనే ఎంతో సమర్థవంతంగా ఆలోచించాలి. ఈ వరకట్నం అనేది సాంఘిక దురాచారం. దీని వల్ల పడకుండా ఉండే బాధ్యతను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఋగ్వేదంలో అందరికీ విద్యను పంచే మహిళల మీదనే మానవ జీవితం ఆధారపడి ఉందని, పిల్లలు తమ ఆలోచనల పరిధిని పెంచుకునేలా తల్లి నుంచి వారికి విద్య అందాలి అని చెప్పబడింది. ఓ రాజా, మేధావులారా, ఉపాధ్యాయులుగా మహిళలను తీర్చిదిద్దే శిక్షణను ఇచ్చేందుకు తగు ఏర్పాట్లు చేయండి. వారి శిక్షణలో విద్యార్థినులు చక్కటి వ్యక్తిత్వం సంతరించుకుంటారు అని యజుర్వేదంలో కూడా చెప్పారు. ఈనాడు స్త్రీలు ఎక్కువ శాతం అధ్యాపక వృత్తిని ఎంచుకుని దాన్నే చేపట్టి సమర్థంగా తమ విధులను నిర్వహిస్తున్నారు. స్త్రీ విద్యను ఇంకా బాగా ప్రోత్సహిస్తే దేశానికి, సమాజానికి మంచి జరుగుతుంది. స్త్రీ విద్యావంతులై తమ తమ శక్తి సామర్థ్యాలతో అనేక పదవులను అలంకరించుతున్నారు. అన్ని రంగాలలోనూ ఆమెనులున్నారు. ఇంట్లోనూ ప్రతి పనిని తమ శక్తియుక్తులతో చేస్తున్నారు. తమ బహుముఖ ప్రజ్ఞతో దేశ సేవలను, సంఘ సేవలను రాణిస్తున్నారు. ఏ చిన్న అవకాశం

0: అని వాసికెక్కుతున్నారు, వన్నికెక్కుతున్నారు. విజ్ఞాన శాస్త్ర రంగంలో కూడా ఎందరో ప్రసిద్ధులవుతున్నారు. అన్ని జీవన రంగాల్లో నిన్నటి నేటి తరాలకు ప్రతీకలుగా నిలిచారు. విశేష కృషి చేశారు. లక్ష్య సాధన మార్గంలో పయనించారు. వివిధ రంగాలలో మహిళలు కొనబరచిన విశిష్ట సేవలకు గాను ఆదర్శ మహిళా అవార్డులు ఇవ్వబడుతున్నాయి. శారీరక శ్రమలో కూడా మగమహారాజుల కంటే ఏమాత్రం తీసుకోవటం లేదు. కండక్టర్లుగా డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఎన్నో కీర్తి పతాకాలను ఎగురవేశారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3వ ఆదివారం నాడు మహిళల మైత్రీ దినోత్సవం జరుపుకుంటున్నాం. మనం వెనక తిరిగి చూసుకుంటే మాత్రం మనం ఎంతో సాధించినట్లు భావిస్తాం. మనం సాధించలేనిగా తలుచుకుంటూ ఉంటుంటే ఎప్పటికీ సాధించిన దాంతో తృప్తిపడం అని ఒక మీడియా ప్రముఖురాలు అన్నారు. మహిళలు మానవత్వానికి మారుపేరుగా చారినరతికి నిరువెత్తు సాక్ష్యాలుగా నిలిచారు. వివేకంతో వ్యవహరిస్తున్నారు. స్త్రీ శక్తికి ప్రతీకలుగా ప్రేరణగా నిలుస్తున్నారు. అన్ని రంగాలలో స్త్రీలు చాలా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాని మన సమాజం స్త్రీలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇంకా ఇవ్వలేదని చెప్పుకోవాలి. 19వ శతాబ్దంలో సంభవించిన పారిశ్రామిక విప్లవం ఫలితంగా స్త్రీల హోదాలో గణనీయమైన మార్పు కలిగింది. మహిళల విద్యకు తగిన గౌరవం దక్కింది. ఆసియాలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న పరిణామంలో మహిళా శక్తి ప్రాధాన్యత గణనీయంగా ఉంది. ఆడవాళ్లకు అవకాశాలు వస్తే అన్ని రంగాలలోనూ అవధులు లేకుండా అంతిమంగా విజయాన్ని వరిస్తారు. లింగ వివక్ష ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో ముఖ్యమైంది. ఇంకా ఈ లింగ వివక్ష కొనసాగితే ప్రపంచ దేశాల అభివృద్ధికి హాని కలుగుతుందని గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదిక 2010లోనే హెచ్చరించింది. ఈ నివేదికలో భారత్ అత్యంత ర్యాంకుతో క్రింది స్థానంలో నిలిచింది. భారతదేశం గడిచిన 20 సంవత్సరాలలో 10 మిలియన్ల ఆడపిల్లలు భ్రూణ హత్యలకు గురైనారట. అసలు ఆడబిడ్డ అనేవి లేకపోతే ఆ ఆలోచన కలిగితేనే భయం వేస్తోంది. మనం కనీ విని ఎరుగని ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అమ్మాయిలంటే తక్కువ, అబ్బాయిలంటే ఎక్కువ అనే భావనని మన దగ్గరికి రానియకూడదు. నాణ్యానికి రెండు వైపులా అమ్మాయి అబ్బాయి ఉంటారని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ఈ పొడమిలో పడతలను కడతీరనియకూడదు. ఈ ఇళ్లలో ఇంతులు ఇంతింతవుతున్నారు. మన సఖులే సమరశంఖంతో స్వప్నాలను సాకారం చేసుకోవాలి. సరస్వతులై సంసారాలను స్వర్గసీమలుగా మార్చుకోవాలి. అవన్నీలో అతివలను ఇంతం చేయకండి. మన మహిళలే లోకానికి మణిపూసలు.
1: మీ ఇంటి వరకు అభిజయ పదంలో ఆధునిక ఆమని ప్రసంగం విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చిత్రగీతం విందాం.

0: అంశం మందారం చెప్పే ముచ్చట్లు విందామా మరి?
1: ఏం చేసినా జుట్టు పెరగట్లేదు, వెంట్రుకలు బాగా పొడిబారిపోతున్నాయి, ముఖమంతా నల్లబడుతోంది. ఇలా అందం కోసం ఒక్కో ఆడపిల్ల మనసులో ఒక్కో దిగులు. అందుకు మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రాడక్ట్స్ ని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇవేవీ లేనప్పుడు అమ్మాయిలందరూ సౌందర్య పోషణ కోసం ఎక్కువగా దేన్ని ఉపయోగించేవారో తెలుసా? వాకిట్లో విరబూసే మందారాన్ని. ఆరోగ్యాన్ని, అందాన్ని సంరక్షించే ఈ పువ్వు గొప్పతనం వల్లనే ఇప్పుడు అన్ని రకాల సౌందర్య ఉత్పత్తుల్లోకి, ఆహార పదార్థాల్లోకి వచ్చేస్తోంది. అది అలా ఉంచితే హరివెల్లు రంగుల్లో మినీ వెరైటీలతో ఇంటి బాల్కనీల్లోనూ చేరిపోతుంది ఈ ముద్ద మందారం. మల్లెపూలలా పరవశింపచేసే సువాసనలు వెదజల్లలేకపోయినా, గులాబీల్లా అందంతో మనసు దోచుకోకపోయినా, వెడల్పాటి పూరెక్కలతో చూడచక్కని రంగుల్లో ఔషధ గుణాలతో నిండి ఉన్న మందారాన్ని ఖచ్చితంగా పువ్వుల్లో రారాణిగా చెబుతారు. సొగసరి సిగలో చేరకపోయినా, పూల అలంకరణలో భాగం కాకపోయినా, పెరటితోటికి అందాన్ని తెచ్చే మందారాన్ని దేవుడికి ప్రీతికరమైనదిగా భావిస్తూ పూజల్లో అగ్రస్థానంలో ఉంచుతారు. అంతేకాదు, ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్న మందార ఆకుల్ని, పువ్వుల్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటితో ప్రధానంగా సౌందర్య ఉత్పత్తుల్ని తయారు చేయడమే కాదు, ఈ పూల పొడుల్ని ఆహారంలోనూ భాగం చేస్తున్నారు. అందుకే ఒకప్పుడు పల్లెటూళ్లలో ఇంటి పెరట్లో పెంచుకునే ఈ మొక్కకి ఇప్పుడు గ్లోబల్ గా గిరాకీ వచ్చింది. చైనా తర్వాత మనదేశంలోనే అత్యధికంగా ఈ మందార పూలని వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఈ మొక్కల చరిత్ర విషయానికి వెళితే, కొన్ని సంవత్సరాలుగా మందారం మనకు పరిచయమున్న మొక్క. భారత్, చైనా, మారిషస్, మడగాస్కర్, ఫిజీ, హవాయి దేశాల్ని దీని పుట్టిల్లుగా చెబుతారు. హవాయిలో మందారాన్ని ఆతిథ్యానికి చిహ్నంగా భావిస్తారు. మలేషియా, దక్షిణ కొరియా దేశాల జాతీయ పుష్పం కూడా ఇదే. హైబిస్కస్ రోజా సైనెన్సిస్ గా పిలిచే ఈ మొక్క నెమ్మదిగా వివిధ దేశాలకు పాకిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో సరికొత్త హైబ్రిడ్ రకాలు పుట్టుకొచ్చాయి. అలా ప్రస్తుతం వేల రకాల మందార వెరైటీలు ఉంటే, అందులో గుర్తించిన వాటి జాబితా ఇంచుమించు 220 వరకు ఉంటుంది. మన ఇంటి దగ్గర ఒంటిరెక్క, ముద్ద మందారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎరుపు, గులాబీ రంగుల్లో ఎక్కువగా లభించినా తెలుపు, పసుపు, నీలం, నలుపు, నారింజ, ఊదా తదితర వర్ణాల్లోనూ ఇవి దొరుకుతున్నాయి. ఒకే పువ్వులో 4-5 రంగులున్న మల్టీకలర్ మందారాలు వచ్చాయి. ఒకే చెట్టుకు 5-6 రకాల రంగుల్లో పూసే మల్టీకలర్ గ్రాఫ్టెడ్ మొక్కలు, 2 పొరల్లో కనిపించే లేయర్డ్ డబుల్ డెక్కర్ హైబిస్కస్, వంపులు తిరిగిన స్పైడర్ మందారా వంటి వెరైటీలు ఉన్నాయి. లాంతరు ఆకారంలో ఉండే చైనీస్ లాంతర్ మందారాలని ఇంటి అలంకరణలో భాగంగా ఎక్కువగా పెంచుతున్నారు. ఇంకా ఉదయం తెలుపు రంగులో, మధ్యాహ్నం గులాబీ రంగులో, సాయంత్రం ఎరుపు రంగులో, ఇలా సూర్యరశ్మిని బట్టి మారే కాటన్ రోజు అయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, చిట్టి చిట్టి పరిమాణాల్లో కుండీల్లో పెంచుకునేలా చాలా రకాల డాఫ్స్ మందార మొక్కలు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇదివరకు మందార మొక్క కావాలని నర్సరీకి వెళితే మహా అయితే 4-5 రకాలే కనిపించేవి. కాని ఇప్పుడు బోల్డన్ని వెరైటీల్లో

0: నచ్చింది ఎంచుకోవచ్చు. చర్మానికి, జుట్టుకి మందారం ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇది నేచురల్ యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు వయసుతో పాటు వచ్చే ముడతల్ని తగ్గిస్తాయి, కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతాయి. అంతేకాదు, మందార పొడి చర్మానికి కావలసిన తేమను అందిస్తూ మృదువుగా ఉంచుతుంది. ఇంకా మృతకణాలను తొలగించి మెరుపుదనాన్ని తీసుకొస్తుంది. మొటిమల్ని, మచ్చల్ని దరిచేరనివ్వదు. వెనుకటి రోజుల్లో కుంకుడుకాయలతో కలిపి మందార ఆకుల్ని, పువ్వుల్ని షాంపూగా, కండిషనర్గా వాడేవారు. మందార ఆకులు, పువ్వులతో జుట్టు నిగారింపు పెరగడమే కాదు, చుండ్రు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరుగుతుంది. ఈ ప్రయోజనాలన్నీ దృష్టిలో పెట్టుకుని అమ్మమ్మల కాలంలో ఈ ఆకుల్ని, పూలని నేరుగా తలకి, ఒంటికి పెట్టుకునేవాళ్లు. ఇప్పుడేమో మందారంతో చేసిన షాంపూ, కండిషనర్, హెయిర్ కలర్, నూనె, ఫేస్ క్రీమ్, సీరం, మాయిశ్చరైజర్ వంటి ఎన్నో సౌందర్యోత్పత్తులు వచ్చాయి. సులువుగా ఉపయోగించుకునేలా ఎండబెట్టిన మందార పూలు, ఆకులు, పొడులు చాలా రకాలుగా అందుబాటులో ఉంటున్నాయి. మందారంలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ ఖనిజాలు దండిగా ఉంటాయి. అందుకే అందంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది ఈ మందారం. మందార పూలతో టీ, జామ్, జ్యూస్, స్వీట్ల వంటివి ఎన్నో తయారు చేస్తున్నారు. మందార పూల టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మందారం రక్తపోటును నియంత్రించడంతో పాటు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా దీంట్లోని యాంటీ బాక్టీరియల్ గుణాలు విటమిన్ సి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నెలసరి నొప్పుల్ని, మూడ్ స్వింగ్స్ ని, ఆందోళనను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లందరికీ మందార టీ ఎంతగానో సహాయపడుతుంది. ఇది అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గించి పిండి పదార్థాల శోషణ నిమ్మదయ్యేలా చేస్తుందట. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడిని పోగొట్టి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తూ మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. కండ్ల కలకకు మందార ఆకుల రసం మంచి మందుగా పనిచేస్తుందని వివిధ పరిశోధనల్లో తెలిసింది. అంతేకాదు, క్యాన్సర్ కణాల అభివృద్ధిని అరికట్టడంలోనూ మందారం ముఖ్య పాత్రను పోషిస్తుంది. దీంట్లో ప్రోటోకాట్ చూయిక్ అనే ఆమ్లం ట్యూమర్ సైజును తగ్గించి క్యాన్సర్ కణాలని నాశనం చేస్తుంది. ఇంకా జీర్ణ వ్యవస్థను రక్షిస్తూనే తేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆయుర్వేదంలో శరీరాన్ని చల్లబరిచే దివ్య ఔషధంగా మందారాన్ని చెబుతారు. ఈ మొక్క భాగాలను కషాయం, లేపనం, తైలం ఇలా రకరకాలుగా ఉపయోగిస్తారు. శ్వాసకోశ సమస్యలు మొదలు వాపులు, గాయాలు, మానసిక సమస్యల వరకు మందారాన్ని ఎన్నో జబ్బులకు వాడతారు. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే కాస్త పుల్లగా ఉండే ఈ మందార పువ్వుని వివిధ దేశాల్లో ఆహారంలోనూ చేర్చుకుంటారు. మెక్సికోలో మందార పువ్వుల్ని సలాడ్లు, టాకో ఫిల్లింగ్స్ లోనూ వేసుకుంటారు. ఈజిప్ట్లో దీంతో తయారు చేసిన పానీయాన్ని పెళ్లిళ్లు, పండుగల్లో ప్రత్యేక వంటకంగా అతిథులకు వడ్డిస్తారు. థాయిలాండ్లో మందార క్యాండీలు, జెల్లీలు, స్వీట్లు చేస్తారు. చర్మం అందంగా ఉండడానికి చైనాలో రోజు ఈ పువ్వుతో చేసిన సూప్ ను తాగుతారు. ఉపయోగాల మాట ఎలా ఉన్నా కాసిన నీళ్లు, కొద్దిపాటి ఎండా ఉంటే చాలు. ఏడాదంతా విరబూసే ఈ ముద్దు మనోహర మందారాలు బాల్కనీకే సరికొత్త అందాన్ని తీసుకొస్తూ మొక్కల ప్రేమికుల్ని ముద్దుకే ముద్దొచ్చే మందారం అంటూ మురిసిపోయేలా చేస్తాయనడంలో సందేహం లేదు.
1: మీ ఇంటి వరకు మందారం చెప్పే ముచ్చట్లు విన్నారు. ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO

0: ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 అవస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. వారబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్ల యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 28,000 మంది పోలీసులు, 8,142 మంది అదనపు సిబ్బందితో పాటు 42 ప్లాటాన్లు, 4 ఐఏఎఫ్, 2 సీఆర్పీఎఫ్ కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. నిఘా కోసం 10,000 సీసీ కెమెరాలు, ట్యాంక్ బండి చుట్టూ 100 హైరేంజ్ కెమెరాలు, 24 డ్రోన్లతో సాంకేతిక పర్యవేక్షణ చేపట్టారు. మహిళల భద్రత కోసం 26 షీ టీమ్స్ విధులు నిర్వర్తిస్తున్నాయి. నగరంలో 4 ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 40కి పైగా క్రేన్లను మోహరించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండిపై రేపు ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో సర్వీసుల సమయాలను రాత్రి 1 గంట వరకు పొడిగించారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగింపు దశకు చేరుకుంది. 69 అడుగుల భారీ గణనాథుడు ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోవడంతో అధికారుల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా జాతరను తలపిస్తుంది. స్వామివారిని చివరిసారిగా దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు బారికేడ్లను దాటుకుని ముందడుగు వేస్తున్నారు. బాలాపూర్ గణేశుడి లడ్డూకు వేలంపాట్లో 39 లక్షల రూపాయలు పలికింది. వనస్థలిపురం సాహిబ్ నగర్ కు చెందిన సామా ప్రణీత్రెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది దశరథ్ గౌడ్ లడ్డూను 35 లక్షలకు దక్కించుకోగా ఈసారి ఆ రికార్డు దాటిపోయి 4 లక్షలు పెరిగింది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 20,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు, 10,000 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు 280కి పైగా క్రేన్లు, 136 గణేష్ యాక్షన్ టీమ్స్, హైడ్రా రెస్క్యూ బృందాలను సిద్దంగా ఉంచామని వెల్లడించారు. ఈ రోజు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్బంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హుస్సేన్ సాగర్ పరిసరాల నుంచి వివిధ రోడ్లకు నిరంతరాయంగా బస్సులు తిరుగుతాయి. 44 కీలక ప్రాంతాల్లో అధికారులు, కంట్రోలర్లను నియమించారు. ఖైరతాబాద్, లగ్డికపుల్, కోటి, బషీరాబాద్, ఇందిరాపార్క్, ఏఐఆర్ వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తెలియడు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.

హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో శ్రీరామ్ గ్రూప్ నిర్వహించిన మిషన్ పదో తరగతి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 632 మంది ఎస్సీ టాపర్లకు 2,27,00,000 రూపాయల విలువైన ప్రోత్సాహకాలు అందించారు. పెద్ద కలలుకని కష్టపడి సాధించాలని, ప్రతిభకు పరిస్థితులు అడ్డంకి కావని విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు ప్రదానం చేయనున్నారు. కేరళ కాంగ్రెస్ దివంగత నేత ఆర్యదాన్ మహమ్మద్ 4వ వర్ధంతి సందర్భంగా నిలంబూర్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు దూరదృష్టిగల నాయకత్వానికి గుర్తింపుగా ఎంపిక చేశారు. వారబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తిలో సాగునీటి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్లకు గుణపాఠమని అన్నారు. రెండు పార్టీలు ప్రజాతీర్పును కలరాస్తూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ రోజు వరకు ఉన్న గడువును పెంచుతూ సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశాడు. ఫీల్డ్ స్థాయి అధికారులు ఎస్ఐఆర్ విధులు, వినాయక నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానిక షర్మిల తెలిపారు. 700 మంది పోలీస్ సిబ్బందితో 106 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచనున్నామని పేర్కొన్నారు. భద్రాచలం వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుంది. గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నిమజ్జనం సందర్భంగా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో ఈ రోజు జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన భద్రతను ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జనం కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. నీటిమట్టం ప్రస్తుతం 18 అడుగులకు చేరగా 1,39,136 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. కిన్నెరసాని ప్రాజెక్టులో నీటిమట్టం 405.90 అడుగులకు చేరింది. మరోవైపు వర్షాలతో సింగరేణి కొత్తగూడెం రీజియన్లో గురువారం 22,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, కుమరంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట వ్యాప్తంగా సాధారణం కంటే 129% అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 51.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ రోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది దినోత్సవ థీమ్గా ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టులకు శక్తివంతం చేయటం అనే అంశాన్ని ఎంపిక చేశారు. 1912 సెప్టెంబర్ 25న అంతర్జాతీయ ఫార్మసిటికల్ ఫెడరేషన్ ఏర్పాటైంది. దీనికి గుర్తుగా 2009 టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన సమావేశంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతం రికార్డు స్థాయిలో 56.3 మిల్లీమీటర్లుగా నమోదైందని సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. మధ్యమానేరు పూర్తిస్థాయి నీటిమట్టం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.63 టీఎంసీలకు చేరింది. ఎగువ మానేరు పూర్తిస్థాయిలో 2 టీఎంసీల నుండి ముత్తడి దూకుతుంది. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.58 టీఎంసీల నీరుంది. మూలవాగు జలాశయం నీరు నుండి మత్తడి దూకుతుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో రైతులు కొంత ఊరట చెందారు. సైదాపూర్ మండలం రాయికల్లో జలపాతం కనువిందు చేస్తుంది. వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఎల్నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ఫలితంగా భవిష్యత్తు తరాల మనుగడ సాధ్యమవుతుందని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భరత్ మండపంలో నిర్వహిస్తున్న 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ లో ప్రత్యేక ఆహ్వానం మేరకు రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని

0: జిల్లాలో నీటి నిర్వహణ ఉత్తమ పద్దతులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరయ్యిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్కూల్ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని రైతులకు ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సుమారు 180,000 మంది రైతులకు సంబంధించి రైతు నమోదు, డిజిటల్ క్రాప్ రిజిస్టేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, రైతు నమోదు ప్రక్రియను కస్టమ్ ద్వారా చేపట్టారు. రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా కొండమల్లేపల్లి మండలం దంజీల్ లతండాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, పిల్యతండ, గుడితండ, దేవరకొండలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులకు అత్యున్నత విద్యా వసతి సౌకర్యాలను పరిశీలించారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, పురపాలక సంస్థల అనుమతులతో ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్టేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ రోజు మన దేశంలో జాతీయ అంత్యోదయ దివస్ జరుపుకుంటున్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన, చివరి వరుసలో నిలబడిన పేద వ్యక్తి అభివృద్ది ఈ దినోత్సవ ప్రధాన సందేశం. ఏకాత్మ మానవతావాది సిద్దాంతకర్త, భారతీయ జనసంఘ మాజీ అధ్యకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 25న ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ లో గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. వారవందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడన ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వనిత్రలోకం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్ ఫిల్మ్ డైరెక్టర్ ఆర్టిస్ట్ దాస్యం గీతా భాస్కర్ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నాతో ఉన్న అతిథి చాలా స్పెషల్. చాలా ఏరియాస్ లో ఆవిడ ఉన్నారు అండ్ షీఈస్ ఆర్ట్ మెంటార్. సింపుల్ గా ఆర్ట్ మెంటార్ అని చెప్పడానికి లేదు. చాలా ఆర్ట్స్ మన లైఫ్ ని ఎలా చేంజ్ చేస్తాయి, అసలు మనకి అంటే హ్యూమన్ బీయింగ్స్ కి ఆర్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఆర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సరే, ఈ కోర్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీకు తెలుస్తుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని. అంటే ఒక ఆథర్, ఫిల్మ్ ఆర్టిస్ట్, విజువల్ ఆర్ట్స్ మెంటార్ అండ్ మదర్ ఆఫ్ ఎ నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిల్మ్ డైరెక్టర్, నన్ అదర్ దాన్ దాస్యం గీతా భాస్కర్ గారు. నమస్తే మేడం.
2: నమస్తే అండి.
1: మేడం, ఈ ప్రోగ్రామ్ కి అలాగే మా స్టూడియోస్ కి కూడా మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ అండి. అందరికి నమస్తే. లిసనర్స్ అందరికీ నమస్తే. స్టూడియో స్టాఫ్ అందరికీ నమస్తే అండి.
1: మేడం, థ్యాంక్ యూ. మీ నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది, సో నేను ఈ తక్కువ టైంలో ఎంత ఇవ్వగలుగుతానో నా లిసనర్స్ కి ఈ రోజు నాకు ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఫిల్మ్ జర్నీ గురించి చెప్పాలా, ఆథర్ గా మీ జర్నీ గురించి చెప్పాలా, సో ఇవి రెండు యాదృచ్ఛికంగా జరిగినవి. బట్ మనసులోంచి మీరు చేసేది వర్క్ అంతా ఆర్ట్స్ మీద, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈ విజువల్ ఆర్ట్స్ లో మీరు కొత్తగా ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఇన్ ఫేమ్ అని. సో ఇన్ ఫేమ్ గురించి ముందుగా శ్రోతలకి పరిచయం చేద్దాం మేడం. దాని గురించి ఫర్దర్ గా మాట్లాడుకునే ముందు,
2: ఇన్ ఫేమ్ అన్నది ఎట్లా స్టార్ట్ చేసాను, లాస్ట్ ఇయర్ నేను పోయిన సంవత్సరమే స్టార్ట్ చేసినాను. నేను యాజ్ అన్ ఆర్ట్ టీచర్, నేను ఆర్ట్ టీచర్ గా పనిచేసినాను చాలా ఇన్స్టిట్యూషన్స్ లో అండ్ అన్ని కరికులమ్స్ లో నేను ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నాకు ఎందుకో నాకు స్కూల్లో ఆర్ట్ పీరియడ్, ఆ 40 మినిట్స్ ఆర్ట్ పీరియడ్ వన్స్ ఇన్ అ వీక్ ఇస్తారు. ఆ టైంని మనం కొంచెం పిల్లలకు అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ నేర్పాలి, వాళ్ళకి థింకింగ్ లెవెల్స్ ని మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళని వచ్చి మ్యాథ్స్ సైన్స్ లో వచ్చి మనకు యాక్చువల్స్ ఉంటాయి, అట్లా బట్టి కొట్టి చదివేటట్టు కొన్ని తప్ప

0: అనమాట చదవాల్సిందే. బట్ ఆటలే ఎట్లా అంటే, ఆటలో కూడా ఏదో డ్రాయింగ్ చూసి డ్రా చేయమని చెప్పేసి, లేకపోతే ఒక టెంప్లెట్ బుక్ ఇచ్చేసి దాని లోపలనే కలరింగ్ చేయమని చెప్పి, దాన్ని చూసి చేయమని చెప్పి, అంటే వాళ్ళ థింకింగ్ లెవెల్ ని మనం ఎక్కడ పెంచుతూనే లేము. మనం రెస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మ్యూజిక్ డాన్స్ లో కూడా టీచర్ చెప్పినట్టే వినాలి, ఇష్టం వచ్చినట్టు చేయలేము, బయట పోయినాక చేసుకోవచ్చు. కానీ ఆ క్లాస్ లో నేను అనేది ఏంటంటే, ఆ క్లాస్ లో మనకు ఆ 30 మినిట్స్ ని అక్కడ కూడా మనం చెప్పినట్టే వాళ్ళు చేయాలని అంటే, ఐ ఫీల్ ఇట్ ఇస్ రూట్. ఎందుకంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంది, మనకు ఆర్ట్లో ఒక ఆప్షన్ ఉంది, వేర్ యు నో యు క్యాన్ మేక్ దెమ్ డూ డిఫరెంట్లీ, థింక్ డిఫరెంట్లీ. మళ్ళీ ఈచ్ వన్ విల్ బి గివింగ్ డిఫరెంట్ ఆన్సర్స్, సేమ్ ఆన్సర్ రాదు. నేను ఒక చెట్టుని వచ్చి నేను ఆరెంజ్ గా చేస్తాను, లీవ్స్ ఏ లేకుండా చేస్తాను, లే లీవ్స్ వచ్చి మొత్తం నాకు ఎల్లో లీవ్స్ కావాలి, గ్రీన్ లీవ్స్ కావాలి, రెయిన్బో లీవ్స్ కావాలి, అట్లా అని అంటే పిల్లలు రకరకాలు ఇంకా వాళ్ళు ఇంకా విపరీతంగా ఆలోచించి వేస్తారన్నమాట. అంటే థింకింగ్ లెవెల్స్ ని మనం ఇన్స్టిగేట్ చేస్తున్నాం. ఎందుకంటే 10 ఇయర్స్ వాళ్ళు స్కూల్లో ఉండి బయటకు పోయినాక వాళ్ళకి ఓన్ థింకింగ్ అన్నది ఉండాలి. అది ఒక్క ఆర్ట్ క్లాస్ చేయగలుగుతాం అన్నప్పుడు 30 మినిట్స్ ని మనం మంచిగా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చేయాలా అనేసి నేను ఎప్పటి నుంచో నేను అనుకునేది. కానీ నాకు అంటే నాకు ఎక్కువ దాని గురించి మాట్లాడేదానికి కానీ, లేకపోతే కొన్ని చేంజెస్ చేయడానికి కానీ ఎవరు ముందుకు రాలేదన్నమాట. ఫార్చునేట్లీ నాకు సినిమాది ఛాన్స్ వచ్చి కొంచెం నా కొడుకు కూడా డైరెక్షన్ లో వాడు కొంచెం నోటెడ్ అయిపోయినాక పీపుల్ నన్ను చూడగానే ఇంకా ఏదో ఉంది, ఈమె చేస్తుంది అనేసి ఒక నమ్మకంతో నన్ను నా మాట నా ఆర్ట్ మీద నేను చెప్పే వివరాలన్నీ వాళ్ళు తీసుకొని ది స్టార్టెడ్ టేకింగ్ మై కోర్స్.
1: మీరు అన్నారు కదా మేడం, ఇలాగే చేయాలి అని చెప్పి దాన్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు అనేసి. సో ఆర్ట్ మీద అభిరుచి ఉంటే అది ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది వాళ్ళని అనిపిస్తుంది.
0: ఆర్ట్ అన్నది ఏంటంటే, ఇప్పుడు మనము ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ లేకపోతే స్కల్ప్చరు లేకపోతే స్టిల్ లైఫ్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అది వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళు నేర్చుకోవచ్చు. కాకపోతే చిన్న పిల్లలకు మనకు ఆటలు, నాకు డ్రాయింగే రాదు అన్న పిల్లలకు మనం ఏదో ఒక ఇంట్రెస్ట్ కలిగాలి. అని అంటే ఇప్పుడు నాకు నర్సరీలో ఏందని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ ఎల్లీ బిల్లీ అన్న స్టోరీ తోటి, ఓకే, అక్కడ వాళ్ళకి సిలబస్ లో వచ్చి ABCD వవల్స్ ఉంది. సో బిల్లీ వచ్చి ఒక ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ ని తీసుకొని వస్తుంది, తీసుకొని వచ్చి అరేంజ్ చేస్తుంది. అంటే బిల్లి తీసుకొని వస్తుంది, ఎల్లి ఏం చేస్తుంది, మెల్లగా పోయి 5 లెటర్స్ ని తీసేస్తుంది. ఆ 5 ఏంది, AEIOU వవల్స్. అట్లా స్టోరీ లాగా చెప్పుకుంటూ వాళ్ళని ఊరికే, ఇప్పుడు ఎల్లి బిల్లి అంటే ఒక ఎల్కని ఒక పిల్లిని వాళ్ళు వేయగలుగుతారు కదా. సో అది వాళ్ళు చేసుకుంటూ వస్తే వాళ్ళు లైఫ్ లో మర్చిపోరు కదా, ఆర్టికల్స్ ఎట్లా యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు పెట్టాలి, ఏ ఎప్పుడు పెట్టాలి, ద ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ కూడా. సో అది అని కాక టైం అంటే ఏంది నీకు, అంటే మరీ నువ్వు టైం సేవ్ చేయాలి, వాటర్ సేవ్ చేయాలని, టైం అంటే నీకేంది, నీకు వాటర్ అంటే ఇష్టమా, వాటర్ దేనికి పనికి వస్తుంది నీకు అన్నప్పుడు అట్లా కొంచెం డిఫరెంట్ గా అడిగితే వాళ్ళు కూడా డిఫరెంట్ గా ఆలోచన చేసి డిఫరెంట్ వస్తుంది
1: అన్నమాట. ఆర్ట్ లో కూడా మేడం ఏ ఆర్ట్ తీసుకున్నా గానీ చిన్నపిల్లలు ముఖ్యంగా వాళ్ళంతటి వాళ్ళు ఏదో చేసినప్పుడు, ఒక కూలి లాగా తీసినప్పుడు, ఒక ఆర్ట్ వేసినప్పుడు, గీతలు గీసినప్పుడు దాన్ని చూసి ఎంత రివార్డింగ్ ఉంటదంటే, అసలు
0: చాలా రివార్డింగ్
1: అది, వాట్ సెన్స్ ఇట్ మేక్స్ అన్నది పక్కన పెడితే చిన్నపిల్లలే కదా పెద్దవాళ్ళు కూడా, ఇది ఎట్లనో కనిపిస్తుంది కదా, ఇది హనుమంతుడు పర్వతాన్ని పట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఇది ఒక పీకాక్ లాగా అనిపిస్తుంది, చాలా రివార్డింగ్ గా. ఎందుకు ఆ సెన్స్ ఆఫ్ రివార్డ్ ఎందుకు అనిపిస్తుంది అంటారు?
0: అసలు మీరు ఇప్పుడు చెప్పినప్పుడు నాకు మళ్ళా తరుణ్ గురించి గుర్తొస్తుంది. నాకు తరుణ్ చిన్నప్పుడు 2.5 ఇయర్స్ అనమాట, వాడు పెన్సిల్ పెట్టుకునేదే డిఫరెంట్ గా పెట్టుకుంటున్నాడు అనేసి ఒక రిలేటివ్ చెప్పినారు, ఆపకండి అన్ని అని. ఆ పెన్సిల్ తోటి వాడు గోడ మీద గీకుతుంటే మా సిస్టర్ అని, ఎవరే వాడు గీక్ అని, వాడు చూడు గీకిన దాంట్లో కూడా ఏదో రూపం ఉంది చూడు కొంగలాగా ఉంది అనేసి, అట్లనే వాడిని మేము ఒక కాంపిటీషన్ కు, మాకు తెలిసిన అతను వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఆ కాంపిటీషన్ లో వాడు గొడవ చేస్తున్నాడు అనేసి ఒక పేపర్ పెన్సిల్ ఇచ్చినప్పుడు వాడు గీసిన గీతలు ఎట్లా ఉండే అంటే వినాయకుడు కనపడింది. సో అప్పుడు మాకు అనిపించింది ఇవన్నీ మాకు వాడికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేసి వాడిని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినాం. ఎంకరేజ్మెంట్ అంటే మా ఆయన అనేది నువ్వు నేర్పు నేర్పు.

0: నేను నేర్పాను అన్న, నేను నేర్పితే నా స్టైలే వస్తుంది. నేను అదే అంటున్నా, ఆర్ట్ టీచర్స్ ఆర్ట్ క్లాస్ లో మనం నేర్పితే లేకపోతే ఒకటి చూసి చేయమంటే అదే వస్తుంది, అదే స్టైల్ వస్తుంది. వాళ్ళ ఓన్ స్టైల్ రాదు. అయితే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి పేపర్లు పెన్సిల్లు ఇచ్చేసి మనం కొన్ని కథలు లేకపోతే ఇన్సిడెంట్స్ కొన్ని టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకో వాళ్ళకి చెప్పాలి. ఇంకా నువ్వు ఎట్లా అనుకుంటున్నావో నువ్వు చెయ్యి అన్నట్టు వాళ్ళకి చెప్తే ఇంకా దే విల్ సింప్లీ కమ్అప్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్.
1: ఇట్లాంటి ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఆర్ట్ వర్క్స్ చూసారా మేడం?
0: చాలా అంటే చాలా. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు వర్క్ షాప్ చేస్తాం. అంటే 8, 9, 10 మేము నర్సరీ నుంచి 7th వరకు కోర్స్ అనమాట. అంటే వాళ్ళ మ్యాథ్స్ సైన్స్ లేకపోతే సోషల్ స్టడీస్ లేకపోతే జాగ్రఫీ కానీ లేకపోతే వాళ్ళకి దాని అంటే దాన్ని ఇన్కార్పొరేట్ చేసి లైఫ్ స్కిల్స్ తో కల్మినేట్ చేసి కోర్సు తయారైంది అనమాట. అట్లా అయితే 8th, 9th, 10th కు చాలా స్కూల్స్ లో ఆటే లేదు. ఉన్నా గానీ వేరే సబ్జెక్ట్ టీచర్స్ ఏమో వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలని తీసుకుంటారు ఆర్ట్ క్లాసెస్ ని. అదే చెప్తున్నా, స్కూల్లో చాలా మంది ఆర్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తలేరు ఆర్ట్ క్లాస్ కు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నర్వ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అది. ఇట్ విల్ సర్వ్ సో మచ్ టు డెవలప్ ద చైల్డ్స్ అదర్వైజ్ థింకింగ్ అనమాట.
1: ఇప్పుడు మనం ఇక్కడ థింకింగ్ ఆపేసి ఏఐని అడుగుతున్నాం, దీన్ని ఎన్ని రకాలుగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు, ఇది ఏ రకాలుగా చూపించవచ్చు అని. కానీ మనం చేయాల్సింది
0: అదే. ఇప్పుడు 8, 9, 10 నేను చెప్పినాను కదా, వర్క్ షాప్స్ లాగా తీసుకెళ్తాం. వర్క్ షాప్స్ లాగా వాళ్ళకి ఒక 5 టాపిక్స్ మీద, ఆ టాపిక్స్ ఏమనంటే టోటల్ లైఫ్ స్కిల్స్ ది. అంటే జస్ట్ కమ్ ఆన్ ఇలస్ట్రేట్ అబౌట్ యువర్ పియర్ గ్రూప్. నిన్న చూస్తుంటే ఒక అమ్మాయి ఇడ్లీ వేసింది, 3 ఇడ్లీలు వేసింది, వేసేసి చట్నీ సాంబార్ వేసేసి, ఐ ఎమ్ ఇడ్లీ, ఐ కెనాట్ డూ విదౌట్ చట్నీ అండ్ సాంబార్ అని ఫ్రెండ్స్ పేరు రాసింది అక్కడ. ఒక అబ్బాయి ఏమో బిల్డింగ్స్ వేసినాడు, బిల్డింగ్స్ వేసేసి ఇఫ్ వన్ గోస్ ది అదర్స్ విల్ ఆల్సో టాపిల్ డౌన్. ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అని అంటే వాళ్ళది, అండ్ దే రైట్ అబౌట్ ఇట్ అనమాట. ఎక్కడెక్కడ మనం లైన్ ని డ్రా చేయాలి ఇవన్నీ వాళ్ళకి అర్థం కావాలి అనమాట. ఎందుకంటే లైఫ్ ఇస్ వెరీ కాంపిటేటివ్. అండ్ అక్కడ ఏందని అంటే ఎంత మనం మంచిగా ఉన్నా గానీ కొంచెం ఇంటాలరెన్సెస్ వస్తాయి ఒకరిని చూసి, ఒకరు చేసే పనులలో కానీ. అందరికీ ఎవ్రీ టైం సపోర్ట్ దొరుకుతుంది అనేది అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. సో నోబడీ కెన్ టేక్ అవే హ్యూమన్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఎట్ ఆల్.
1: కరెక్ట్,
0: దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్
1: మేడం. మరి చిన్న పిల్లల్లో ఆర్ట్ని అంటే చిన్నప్పుడే డిఫరెంట్ టైప్స్ లో ఇంటర్ప్రేట్ అవుతూ ఉంటారు కదా వాళ్ళ క్రియేటివ్ సైడ్. సో మైల్ స్టోన్స్ లాగా ఇలాంటిది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు వాళ్ళకి ఎటువైపు ఇంట్రెస్ట్ ఉందని కానీ వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని కానీ?
0: కరెక్ట్. ఇప్పుడు ఆర్ట్ లో వచ్చి ఫ్రీడమ్ ఇచ్చినాం అనుకోండి, ఇప్పుడు నా కోర్స్ అయితే టోటల్ ఫ్రీడమ్ అనమాట. ఆ థీమ్ ప్రకారం నీకు ఏం అనిపిస్తలేదు, ఐ మీన్ యూఆర్ నాట్ ఏబుల్ టు థింక్ ఆన్ ఇట్, నీకు ఆలోచన ఏం లేదని అంటే ఏది కావాలో నువ్వు చేయనంటాం. అయితే రా చిల్డ్రన్, ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్ అనమాట, ప్రతి దాంట్లో ఒక అస్ట్రోనాట్ ని డ్రా చేస్తాడు. వాడు అదే థీమ్ లో ఒక అస్ట్రోనాట్ ఉంటాడు. అంటే ద చైల్డ్ వాంట్స్ టు బికమ్ సంథింగ్. యూ కెన్ ఐడెంటిఫై వాళ్ళ మైండ్ ఎట్లా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నది తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ వచ్చి, పేరెంట్స్ టీచర్స్ అందరూ ఆర్ట్ అంటే ఏంది అనేది తెలియాలి వాళ్ళకి. ఆర్ట్ అంటే నువ్వు ఆర్టిస్ట్ అయిపోతావు అనేది కాదు. ఆర్ట్ అంటే యూ కెన్ అప్లై ఇట్ ఇన్ సో మెనీ వేస్.
1: కరెక్ట్
0: కదా. ఒక టేబుల్ మీద ఇప్పుడు ఒక మీరు మైక్ సెట్ చేసుకున్నారు, దట్ ఇస్ ఆల్సో అన్ ఆర్ట్ అనమాట. ఎటు పడితే అట్లా సెట్ చేయరు కదా. టేబుల్ మీద ఒక బ్రేక్ఫాస్ట్ ఏదో సర్వ్ చేస్తున్నారు. సో మనం ఇంట్లో అయితే హడావుడికి సర్వ్ చేస్తున్నాం. ఎవరైనా వస్తున్నారంటే స్పెషల్ గా సర్వ్
1: చేస్తుంది,
0: ప్రెజెంటేషన్ ఉంది కదా. దట్ ఇస్ ఆర్ట్. అంటే నేను ఎట్లా చేస్తాను అన్నది ఇట్ ఇస్ మై క్రియేటివ్ థింకింగ్, మీరు ఎట్లా పెడతారన్నది మీ క్రియేటివ్ థింకింగ్ అనమాట కదా. అది ఆ డిఫరెన్సియేషన్ ఉండాలి. అందరు చేసినట్టే నేను కూడా చేయాలి అన్నది వేరే సబ్జెక్ట్స్ లో చేస్తారు, బట్ నాట్ ఇన్ ఆర్ట్. ఆర్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ని కూడా వాళ్ళు డిఫరెంట్ గా తీసుకెళ్తారు అనమాట.
1: సో చిన్న పిల్లల్ని ఎలా ఇండల్జ్ చేయాలంటారు ఈ ప్రాసెస్ లోకి?
0: నేనైతే నా అనుభవం ప్రకారం నేను ఇన్ని ఏళ్ళు నేను వేరే వేరే స్కూల్స్ లో చేసి పిల్లల్ని చూసి నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేసేయాలి, వాళ్ళు ఏం చేస్తారో చేయాలి. తర్వాత నెక్స్ట్ యాజ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద క్లాసెస్, వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ సబ్జెక్ట్స్ ని పెట్టుకొని ఆ రిలేటెడ్

0: కంటిన్యూటీ ఉండాలి, అంటే అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు జామెట్రీ, సర్కిల్ షేప్స్, స్క్రిబ్లింగ్ అంటాం, స్క్రిబ్లింగ్ వచ్చి ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా చేస్తే కొంచెం అజిటేటెడ్ మైండ్ లాగా ఉంటుంది. అదే సర్కిల్ ఇప్పుడు మనకు ఈ ఫిబొనాచీ రూల్ ఉంది కదా, ఇట్లా ఇట్లా ఇట్లా ఎవ్రీథింగ్ గోస్ బై ఇట్ అనమాట. సో ఇట్లా ఇట్లా ఇట్లా రౌండ్గా చేస్తే కొంచెం ఆ థింకింగ్ బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు అట్లా గైడ్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి నాన్ షేప్స్ ఉన్నాయి, నాన్ లెటర్స్ ఉన్నాయి, దాంతో విల్ టెల్ దెమ్ టు క్రియేట్ సంథింగ్. మనం బ్రింగ్ ఆల్ దోస్ షేప్స్ అండ్ మేక్ అ డిజైన్ అని అంటాం, అది కెలిడోస్కోప్ అవుతుంది. సో అట్లా వాళ్ళకి తెలిసిందానే వాళ్ళు అంటే ఫెమిలియర్ గా ఉన్నదానే మనం ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే ఐ మీన్ విల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ థింకింగ్ అవుతుంది అక్కడ.
1: మేడం మరి ఇన్ ఇన్ఫేమ్ లో పెయింటింగ్ తో పాటు ఇంకే ఆర్ట్ ఫామ్స్ ని టచ్ చేస్తున్నారు?
0: అదే చెప్తున్నాను, ఈ ఆర్ట్ ఫామ్ అనేది ఇక్కడ లేదు స్కూల్లో. స్కూల్లో మనం ఆర్ట్ ఫామ్ అనేది పెట్టొద్దు అసలు, ఏ మీడియం కావాలను. అసలు ఇప్పుడు పోతే స్టేషనరీ షాప్ పోతే యూ క్యాన్ కమ్అట్ ఈజీలీ. ఎన్ని రకాలు ఉన్నాయంటే ఏ మీడియంతోనైనా చేయాలి అని ఆ ఫ్రీడమ్ ఉండాలి. నువ్వు ఇది వాటర్ కలర్సే నువ్వు చేయాలి, ఇవాళ నేను వాటర్ కలర్స్ చెప్తున్నా వాటర్ కలర్సే చేయాలి, నువ్వు ఇవాళ ఆయిల్ చెప్తున్నా ఆయిల్ ప్యాసిల్సే చేయాలి, అట్లా లేకుండా పెన్సిలే చేయాలి. పెన్సిల్స్ తోటి కూడా ఎంత బాగా చేస్తున్నారండి, ఆ ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకి. సమ్ విల్ వాంట్ టు డూ. ఇప్పుడు నేను స్కూల్లో హెచ్పిఎస్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి అయితే స్ట్రైట్ గా వచ్చేది బ్రష్ తీసుకొని కలర్ తీసుకొని డైరెక్ట్ గా చేసేదన్నమాట. అరే నువ్వు పెన్సిల్లో డ్రా చేసే కలర్ చేయాలని నేను చెప్పినాను అనుకో, ఆ క్రియేటివిటీ వాడికి ఆ ఇంట్రెస్ట్ పోతుంది. యూ హ్యావ్ టు అలౌ దెమ్ టు డూ దట్. ఒక అబ్బాయి వచ్చేది పేపర్స్ తీసుకొని వచ్చేది పెన్సిల్తోని ఏదో పెన్ తోటి ఏదో డ్రాయింగ్ చేసేది, ఫ్లిప్ చేసి నాకు యానిమేషన్ లాగా మూవ్మెంట్ చూపించేది. సో రకరకాల వాళ్ళు మైండ్ సెట్ వాళ్ళని ఫ్రీడమ్, ఆర్ట్ క్లాస్ లోనే ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి, ఫ్రీడమ్ ఇస్తారు.
1: మేడం మరి ఇన్ఫేమ్ లో ఆర్ట్ అంటే చేత్తో చేసే ఆర్ట్ వర్క్ తో పాటు ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ అని కూడా ఉంది కదా, సో హౌ ఆర్ యూ బ్రింగింగ్ అబౌట్ దిస్ థింగ్ ఇన్ ఇన్ఫేమ్?
0: అంటే వాళ్ళకి కోర్స్ లో కూడా వన్ ఆఫ్ ద టాపిక్స్ వచ్చి ఒక క్లాస్ లో వాళ్ళకి కామిక్ స్ట్రిప్ లాగా చేయమంటాం. అంటే అది యానిమేషన్ లాగా వస్తుంది, అంటే ఒక బటర్ఫ్లై గార్డెన్ లా ఆడుకుంటూ ఉంటుంది అనమాట. తర్వాత ఏదో ఒక ఇంట్రూడర్ వస్తాడు, ఇట్ కెన్ బి అ స్నేక్, ఇట్ కెన్ బి అ కైట్, ఇట్ కెన్ బి అ బర్డ్, ఇట్ కెన్ బి అ వర్మ్, ఇట్ కెన్ బి అ బీ, ఎనీథింగ్ కెన్ బి అన్ ఎలిఫెంట్ ఆల్సో కమింగ్ ఇన్ టు ద గార్డెన్ అని అంటే వాళ్ళకి ఓ మై గాడ్ ఓకే ఐ కెన్ డ్రా లయన్ కమింగ్ ఇన్ టు ఇట్, ఐ కెన్ డ్రా సంథింగ్ ఎల్స్, ఐ కెన్ జస్ట్ డ్రా సమ్ వన్ యునో, ఐ కెన్ డ్రా ద క్లౌడ్స్ బ్రింగింగ్ ఇన్ రెయిన్, ఐ కెన్ డ్రా ద సన్ బీయింగ్ వెరీ హార్ష్. అట్లా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి, దాన్ని వాళ్ళు కామిక్ స్ట్రిప్ లాగా చేస్తారనమాట. సో అది టోటలీ ఇట్ కమ్స్ ఆఫ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ ఆల్సో కదా, ఇన్ టు స్టోరీ బోర్డ్. సెవెంత్ లో వచ్చి మేము ఫుడ్ గురించి చెప్పినప్పుడు, రెసిపీ గురించి చెప్పినప్పుడు విత్ హ్యూమర్ అని అన్నప్పుడు అమ్మాయి వచ్చి ఈ కార్న్, టూ కార్న్ పర్ల్స్ లేదా అవి వాకింగ్ చేసుకుంటూ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు అ డిష్ అనమాట. సో వాళ్ళు చాకు తీసుకొని ఆనియన్ ఇట్లా కోస్తున్నారంట, అంత బాగా చేసిందంటే అంత బాగా చేసి అని చేసి ఐ ఆస్క్డ్ హర్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మ్యామ్ ఐఎమ్ మేకింగ్ అ షార్ట్ స్టోరీ, ఐఎమ్ మేకింగ్ అ సినిమా అవుట్ ఆఫ్ మై రెసిపీ.
1: దాన్ని యానిమేటెడ్ సిరీస్ గా చేస్తే ఒక సినిమా అయిపోతుంది కదా.
0: అది మనం మరీ వెస్టర్న్ కాకుండా మన కల్చర్ ని కూడా మనం తీసుకొని వచ్చేటట్టు ఒక ఆర్ట్ క్లాసులని చేయవచ్చు.
1: మేడం ఇప్పుడు ఐడియాస్ చాలా మందికి ఉంటాయి, ఆ ఐడియాని ఒక పేపర్ మీద పెట్టాలన్నా ఇంకెవరికన్నా చెప్పాలన్నా చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి, హర్డల్స్ వస్తూ ఉంటాయి. నేను ఇది కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను, మీకు కన్వే చేయలేకపోతున్నాను అని అనుకుంటారు. సో దానికి మొదటి నుంచే కొంత సాధ పెట్టాలేమో అని కూడా అనిపిస్తుంది. ఎటువంటిది పెడితే బెటర్ అని మీరు అంటారు? ఎట్లా పర్స్పెక్టివ్ చెప్పండి.
0: ఇప్పుడు కొంతమంది నాతో అగ్రీ చేయరు, కాంపిటీషన్స్ ఉండొద్దు అని అంటారు. ఇప్పుడు కాంపిటీషన్స్ ఉండొద్దు అని అంటే ఇప్పుడు ఈ పోస్ట్ కు అప్లై చేసినప్పుడు వేల మంది అప్లై చేసి ఉంటారు, అందరినీ తీసుకుంటారా? దట్స్ అ కాంపిటీషన్ కదా. హెవర్ డస్ వెల్ విల్ బి టేకన్ అనమాట, ఎందుకంటే కంపెనీస్ అంతా ఆడుకోలేరు కదా, అందరినీ ఎవరిని బట్టి వాళ్ళని తీసుకునేదానికి. దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఏదో ఒక ఇది ఉంటుంది, వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి మ్యాచ్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. అట్లనే చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్ అన్ని అలౌ చేయాలి, ఎందుకంటే ఒక ఫెయిలియర్ అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటి అన్నది వాళ్ళకి సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. తరుణ్ణి అదే మేము కాంపిటీషన్ చాలా తీసుకుపోయేది, ఒక టీచర్ అయితే అనింది యూఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని అనేది. రాంగ్ కాదు, రేపు వాడు సినిమా తీసినప్పుడు ఒకటి బాగా అవుతుంది ఒకటి బాగా కాకపోవచ్చు, ఈ యు నో హౌ టు రిసీవ్ ఇట్. ఆ బ్యాలెన్స్ ఉండాలి ఒక దానితోటి, మనం యూ క్యాన్ డిసైడ్ సంబడీస్.

0: టాలెంట్ ఆర్ సంబడీస్ అచీవ్మెంట్ కదా, దేర్ ఆర్ సో మెనీ ఓపెనింగ్, సో మెనీ వేస్ వేర్ యూ కెన్ డూ అనమాట. సో అది పిల్లలకు వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ రావాలి, నేను నాకు ఫస్ట్ వచ్చినా నేను ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, నేను జీరో వచ్చినా నేను ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి, ఐ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ యునో డిప్రెషన్ లాగా ఉండకుండా మనం.
1: ఆల్మోస్ట్ 3 దశాబ్దాలు ఆర్ట్ టీచర్ గా ఉన్నారు, డిఫరెంట్ స్కూల్స్ లో మీరు అన్నట్టుగా డిఫరెంట్ కరికులమ్స్ లో వర్క్ చేశారు. సో ఒక్క నిమిషంలో ఒక ఆర్ట్ క్లాస్ ఎలా ఉండాలి అని అడిగితే మీరు ఏం చెప్తారు?
0: ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి
1: మేడం. ఇంకోటి, మీరు ఈ ఆర్ట్ టీచర్ గా మీ కెరీర్ బిగిన్ చేయక ముందు మీరు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో వర్క్ చేశారు యాజ్ ఆన్ అ క్రియేటివ్ రోల్. సో అది మీకు ఏమైనా ఉపయోగపడిందా? ఇటు
0: డెఫినెట్లీ, ఎందుకంటే అక్కడ పోస్టర్స్ అంతా చేస్తే విల్ హ్యావ్ టు రైట్ అనమాట, క్యాచీ క్యాప్షన్స్ రాయాలి. తర్వాత వచ్చి పోస్టర్స్ చేసినప్పుడు అది రోల్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఈవెన్ ఇన్ అ మూవింగ్ ట్రైన్ ఇట్ షుడ్ బి అట్రాక్టివ్, అంటే అది తెలిసిపోవాలి ఏంటి అన్నది, అంత బాగా ప్రెజెంటబుల్ ఉండాలి. ఇట్ షుడ్ బి, యూ షుడ్ బి ఏబుల్ టు క్యాచ్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ అనమాట. అండ్ చూడబోతే మనమే విఆర్ ఇట్ సెల్ఫ్ అ ప్రోడక్ట్. హౌ డు యూ సెల్ యువర్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. హౌ డు యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్
1: ఈజ్ అ వెరీ బిగ్ ఉండాలి.
0: డెఫినెట్లీ ఎవ్రీథింగ్, ద వే యూ స్పీక్, ద వే యూ డ్రెస్, ద వే యూ గో, ప్రతిదీ యూనో ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ హౌ విల్ యూ వాక్ యాజ్ అన్ అట్రాక్టివ్ మ్యాగ్నెట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే ఆర్ట్లో కూడా ఏదైనా ఇప్పుడు స్టార్ట్ సంథింగ్, హౌ విల్ యూ అట్రాక్ట్ యువర్ కస్టమర్స్. సో ఇప్పుడు మీరు చేసినప్పుడు హౌ విల్ యూ అట్రాక్ట్ యువర్ వ్యూవర్స్, యువర్ లిసనర్స్. సో ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు, ఐ మీన్ ఇట్ ఇస్ వెరీ ఛాలెంజింగ్, అండ్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ క్రియేటివ్ సెన్సెస్ కదా.
1: సో గీతా భాస్కర్ గారు యాజ్ అన్ ఆథర్ మాట్లాడుకుందాం కాసేపు. సో మీరేంటి అన్నది కనపడుతుంది అందరూ, అంటే నేనైతే నాకు ఆ 2 పుస్తకాల మీద అవగాహన ఉంది, డెస్టినీస్ చైల్డ్ అలాగే మై హ్యాబిట్స్ అండ్ రెసిపీస్, రెండు కూడా ఈ రెండు చదివితే మోర్ దాన్ ఏ కెరియర్ పర్సన్, ఆ మదర్ అండ్ ఏ వైఫ్ ఇన్ గీతా భాస్కర్ మీరు ప్రియారిటైజ్ చేస్తారు అని నాకు అనిపించింది. వాట్ డూ యూ సే?
0: అంటే డెస్టినీస్ చైల్డ్ అనేసి ఫస్ట్ ఒక బుక్, అది అంటే అది ఆల్మోస్ట్ సెరాక్స్ కాపీ, తరుణ్ బుక్ అని అనలేడు అన్నాడు కూడా. అంటే మా హస్బెండ్ ఏంటంటే ఎప్పుడు బుక్ రాయి బుక్ రాయి అన్నది, ఎందుకంటే మై లైఫ్ వాస్ నాట్ దట్ ఈజీ అనమాట. సో మెనీ అదర్ హర్డిల్స్ దట్ ఐ హ్యాడ్ టు గో త్రూ. అందరికీ ఉంటుంది లేదని అంటలేను, కానీ బట్ నా వరకు అయితే నాకు కొన్ని ఉండే అనమాట. అయినా నేను నా పద్ధతులు కొన్ని మార్చుకోకుండా నేను కంటిన్యూ చేసుకుంటూ పోయినాను అనమాట, బికాస్ నా అప్బ్రింగింగ్ వాజ్ మోర్ విత్ మై ఇన్ అ డిఫరెంట్ వే అనమాట. మా గ్రాండ్ ఫాదర్స్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ ఆల్సో దేర్. సో నాకు కొన్ని కొన్ని ఎథిక్స్ ఉండే, అండ్ ఆయన నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఐ నెవర్ యూస్ టు గెట్ అవే ఫ్రమ్ సర్టన్ థింగ్స్ దట్ ఐ వాజ్ డూయింగ్, మై హ్యాబిట్స్ కానీ నా పద్ధతులు కానీ అవన్నీ. అయితే ఆయన నువ్వు రాయి రాయి రాయి, ఇవాళ రేపు పిల్లలు ఎట్లా ఉన్నారు చూడు నువ్వు అట్లా, అప్పుడు అప్పటి నుంచి అంటే పిల్లల్ని అంటే ఎట్లా పెంచాలని బ్రింగింగ్ ఆల్సో తరుణ్ని తీసుకొని వచ్చేటప్పుడు అంటే పెంచేటప్పుడు ప్రతిదీ ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్, మై హస్బెండ్ వాజ్ ఆల్వేస్ బిహైండ్ మీ. అది వాడిని ఇది చేయొద్దు అది చేయొద్దు అని చాలా అంటే చాలా ఓవర్ పొజెసివ్నెస్ కూడా చెప్పొచ్చు ఒక రకంగా, బట్ నేనైతే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినాను. బట్ మై హస్బెండ్ వాజ్ వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట, ఎందుకంటే వాడు కొంచెం క్రియేటివ్ సైడ్లో ఉన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్. అంటే బుక్ రాయి బుక్ రాయి బుక్ రాయి అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి నేను సిస్టమ్లో రాసి సేవ్ చేసుకునేది అనమాట. ఆయన చనిపోయినాక ఐ థాట్ ఓకే అట్లీస్ట్ అది ఒక డెడికేషన్ లాగా, లెట్ మీ జస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్ అని అది చేసిన. అండ్ అఫ్ కోర్స్ చదివిన వాళ్ళు కొంతమంది దే గాట్ బ్యాక్ టు మీ వెరీ పాజిటివ్లీ ఆల్సో. నాకు 10 మంది కాకపోయినా ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలని అనిపించింది నాకు.
1: అందులో మీరే కనపడతారు, గీతా గారు యాజ్ అ మదర్ కనబడతాను, ఎందుకంటే ఆ బుక్ నేను చదివాను, ఇంకో 2 ముగ్గురికి ఇచ్చాను కూడా, నాకు బాగా నచ్చింది. మేడం మరి మీరు క్రియేటివ్ సైడ్ ఉన్నారు, విజువల్ కమ్యూనికేషన్ లో వర్క్ చేశారు, బట్ మీ కొడుకు ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు వచ్చింది, ఆ క్రెడిట్ మీరు తీసుకోవచ్చు, డెఫినెట్ గా మీకు ఇవ్వాలి.
0: అట్లా చాలా తప్పు అది, ఎవ్రీవన్ ఇస్ అన్ ఇండివిజువల్,
1: హీస్ అన్ ఇండివిజువల్, బట్ ఆ అప్బ్రింగింగ్ లో మీరు ఫ్రీడమ్ ఇచ్చి ఉంటారు కదా డెఫినెట్లీ. అయితే నా డౌట్ ఏంటంటే ఇక్కడ, సో కెరీర్ నేను ఇటువైపు తీసుకెళ్లాలి సినిమాల వైపు తీసుకెళ్లాలి అని అన్నప్పుడు, మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎస్, బట్ సినిమాల వైపు బ్యాక్గ్రౌండ్ లేదు. తరుణ్ భాస్కర్ కేమ్ యాజ్ అన్ ఇండివిజువల్, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు పెట్టిన ఒక

0: కాంటెస్ట్ లో తను కూడా ఒక ఎంట్రీ ఇచ్చి ప్రైజ్ కొట్టారు, దాన్నే ఫీచర్ ఫిల్మ్ గా తీశారు, అవార్డు వచ్చింది. సో వెన్ హీ చూస్ దట్ కెరియర్, మీకేమన్నా అనిపించింది అరే సినిమాల వైపు వెళ్తున్నాడు, కెరీర్ ఎలా ఉంటుందో ఏంటో, ఆ ఫ్రీడమ్ నేను ఇవ్వచ్చా ఇంత గ్రాండ్ లెవెల్లో అని మీకు అనిపించిందా?
1: అంటే ఆల్రెడీ నా థాట్స్ లిబరల్ ఉండే అనమాట, వాడు క్రియేటివ్ ఉన్నాడు, వాడు ఏదైనా చేయగలుగుతాడు, అది కాకపోతే ఇది. అంటే నువ్వు అడ్వర్టైజింగ్ కూడా తీసుకున్నానా నువ్వు అదే అని, ఒకవేళ కాకపోతే దట్ ఇస్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ ఫీల్. సో నువ్వు క్రియేటివ్ ఉన్నాడు కాబట్టి వాడు ఏదైనా చేస్తాడు, ఎట్లయినా చేసి బతుకుతాడు అన్న ఒక నమ్మకం నాకు ఉండే అనమాట. నో ప్రాబ్లం.
0: ఓకే, సో దట్ వే మీరు చాలా కాన్ఫిడెంట్ గానే పంపించేశారు.
1: అందులో నీడ్స్ కూడా మనం వాళ్ళని పెంచేటప్పుడు మినిమల్ నీడ్స్ అంటే వాట్ ఈస్ what you need is very very important and what you want is totally different anamata. If you want something you'll have to go beyond your needs anamata, for that you have to malla inka ekkuva sampainchali anamata. Aina gaani need kante ekkuva neeku enduku, ఇంత ఉంటే చాలు కదా వాడే అంటాడు, అమ్మా ఇది ఎంత ఇది ఉంటే చాలు కదా అని. ఒక కంఫర్టబుల్ లివింగ్ కావాలి మనకు కూడా, హ్యూమన్ గా మనకు కూడా ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి, ఇది ఉంటే ఇది సరిపోదు అది కూడా కొనుక్కోవాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, ఆ ఫ్రీడమ్ కూడా ఉండాలని అంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ అంతే కదా.
0: ఇంకొకటి మేడం, నా సినిమా అంటే ఏం లేదు, స్టోరీ టెల్లింగ్ కదా. సో ఇప్పుడు మా జనరేషన్ వరకు కూడా మీ అప్పుడైతే ఇంకా చాలా బోల్డ్ అని కథలు విన్నారు మీరు, రకరకాల కథలు, అసలు ప్రింట్ లో లేని కథలు కూడా పూర్వీకులు విన్నారు, చాలా మౌఖికంగా వచ్చిన కథలు. ఇప్పుడు మెల్లగా కల్చర్ కొంచెం తగ్గుతుంది, ఎస్ టోటలీ జీరో అయిపోయింది అని చెప్పలేము, కానీ పిల్లలు పుస్తకాలు చదవడం నుంచి క్యారెక్టర్స్ ని ఎక్కువగా ఫాలో అవ్వడం, అంటే అక్కడ అది అరటిపండు ఒలిచి పెట్టినట్టుగానే ఉంటుంది, ఒక ఇమాజినేషన్ కి ఎవెన్యూ లేదు. సో స్లోలీ ఈ వైపు ఏమన్నా ఫ్యూచర్ జనరేషన్స్ లో లాక్యునా ఉంటదంటారా?
1: అందుకనే కదా ఈ ఆర్ట్ మీద నేను అంత ఇది చేస్తున్నా, స్ట్రెస్ చేస్తున్నా. ఇమాజినేషన్ ఉండాలి, మీన్ యూ హ్యావ్ టు మేక్ యువర్ బ్రెయిన్ వర్క్ ఓన్ ఆన్ యువర్ ఓన్ అనమాట. ఎందుకంటే ఒకరిని చూసి చేయడం, ఒక వస్తువుని చూసి కాపీ కొట్టడం, ఒకరికి ఒకటి ఉంటే నాకు కూడా అది కావాలని అనడం, అది ఇండివిజువాలిటీ అనేది ఆర్ట్ తోటే వస్తుంది.
0: అండ్ ఫైనల్ గా ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ మేడం, మరి ఆర్ట్ మెంటార్ గా మీరు ఆల్మోస్ట్ 3.5 decades గా ఉన్నారు కదా, సో యూ బీన్, మీరు ఏ ఇన్స్టిట్యూట్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ఇన్స్టిట్యూట్ లో పిల్లలతోటి మీరు చాలా కార్యక్రమాలు చేయించారు, మీరు చాలా చేంజెస్ కూడా చూసుంటారు, మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ లో చూసుంటారు. సో ఇప్పుడు ఇన్ఫేమ్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది అటు పిల్లల్ని ట్రైన్ చేయడానికి, ఆర్ట్ టీచర్స్ ని ట్రైన్ చేయడానికి, ఫర్ దట్ మ్యాటర్ దీనికి ఏజ్ తో సంబంధం లేదు, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీరు చెప్తున్నారు. సో ఫ్యూచర్ లో వాట్ ఎల్స్ యూ వాంట్ టు డూ విత్ ఇన్ ఫేమ్?
1: నాకు కొంచెం ఈ కంపెనీస్ కు కానీ లేకపోతే కాలేజెస్ కానీ, అంటే ఇప్పుడు నేను చేసేదంతా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఒక టీనేజర్ వరకు ఈ కోర్స్ తీసుకెళ్తున్నా నేను. ఆల్రెడీ నేను కొన్ని దగ్గర చేసి ఉన్నాను నేను, ఐ వాంట్ టు గో ఫర్దర్ ఇంటూ, ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ అంతా చాలా వరకు మనం రిలీజ్ చేసుకోవచ్చు ఆర్ట్ తోటి అనేసి. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు కల్నరీ లాంజ్ లో కూడా నేను ఐ వాజ్ సజెస్టింగ్ దెమ్ ఫుడ్ ఫుడ్ ఫుడ్ అనేది కాదు, తిండి అంటే మనకు తినేది మాత్రం కాదు, ఈవెన్ మైండ్ ఆల్సో ఫుడ్ ఫర్ థాట్ ఆల్సో షుడ్ బీ దేర్ కదా, ఆ లెవెల్లో మనం ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు ఆర్ట్ని తీసుకొని అనేసి. I've been thinking maybe inka future la atla kuda cheyalanundi chestanemo
0: ani tappakunda cheyali madam. Aithe shrotalandarki kuda Geetha Bhaskar garu oka film artist ga andarki parichayame, suparichitule, kaakapothe venakala em jarugutund annadi definitely ga naa shrotalki parichayam cheyali ani anukunnanu. So oka end credit line matram nenu isthan madam okati ee karyakramam mottam ki kuda, ante art annadi kevalam మన దినచర్యలో గానీ మీరు అన్నట్టుగా ఒక వారంలో 30 నిమిషాలు కేటాయించి కూర్చొని చేయండి అని చెప్తే వచ్చేది కాదు, అది మనసులోంచి రావాలి. ఏ రకంగా అన్నా రావచ్చు, ఈరోజు చాలా నేను ఒక వెరీ బిజీ డాక్టర్ గైనకాలజిస్ట్ ని చూశాను, ఆవిడ క్రోషే చేస్తారు, అసలు ఆవిడకి టైం ఎక్కడ దొరుకుతుంది అంటే చాలా కాంప్లికేటెడ్ క్రోషే ఒకటి, ఆవిడ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేటివిటీ సీన్ అంతా క్రోషేలో చేసి ఆవిడ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు, ఆవిడకి ఎంత హ్యాపీనెస్ దొరుకుంటుంది. సో ఆ నిర్వాణ, ఆ స్ట్రెస్ రిలీవింగ్, ఆ హ్యాపీనెస్ ఎంత రివార్డింగ్ గా ఉంటుంది అంటే ఆర్ట్, అది ఎవ్వరు మిస్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లల నుంచి అందరికి ఈ రోజు డెడ్ లైన్స్, ఎగ్జామ్ ఉంది అంటే ఒక టైం టేబుల్ వేసుకొని ఈ రోజు ఇది కంప్లీట్ అవ్వాల్సిందే, రేపు ఇది అవ్వాల్సిందే.

0: ఎగ్జామ్ లో ఫస్ట్ రావాల్సిందే. వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ త్రూ ఆర్ట్ అని నేనంటాను మేడం. చివరిగా మా శ్రోతలకి మీరిచ్చే మెసేజ్ కూడా
1: అంటే, ఇప్పుడు ఆర్ట్ అంటే డ్రాయింగ్, పెయింటింగ్ మాత్రం కాదు, ఏదైనా సరే, కుకింగ్ ఆల్సో ఇస్ అన్ ఆర్ట్ అనమాట. అది అంటే మనం సొంతంగా మనం ఏదైనా క్రియేట్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ కంటే ఎక్కువ పేరు దేంట్లో ఉండదు అనమాట. దేంట్లో ఉండదు అంటే మనం ఇప్పుడు మనకు మార్కెట్లో అన్ని దొరుకుతున్నాయి, ఏదైనా తెచ్చుకోవచ్చు, కానీ మనమే మనం ఇంట్లో చేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ తిని బాగుంది అని అన్నారంటే, లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒక రకంగా మనం ఒక ఆర్ట్ లేక ఒక ముగ్గేసో వాళ్ళు హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేసినారనుకోండి, అదే చాలు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఇప్పుడు మీరు అన్నట్టు క్రోషే చేస్తున్నాం అని అంటే, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ టేక్ టు సో మెనీ అదర్ థింగ్స్ అనమాట. పిల్లలతో పోయి ఆడుకునేదో, గేమ్స్ కండక్ట్ చేయడం, అవన్నీ కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ క్రియేటివ్ మైండ్. సో అందరికీ ఉంది క్రియేటివిటీ, దాన్ని కొంచెం బయటికి తీసుకురావాలి అంతే. అది మనం చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళని ట్రైనింగ్ ఇస్తే ప్రాబబ్లీ దేల్ బి బెటర్ హ్యూమన్స్ ఇన్ ద ఫ్యూచర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది చూస్తున్నాం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ స్ట్రెస్ అని అంటున్నారు, వేరే అవకేషన్స్కి వెళ్ళిపోతున్నారు. అవన్నీ కాకుండా మనం కొంచెం మనం బ్యాలెన్స్డ్ గా లైఫ్ ని మనం.
2: ఇంతవరకు వనితా లోకం కార్యక్రమంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్, ఫిల్మ్ డైరెక్టర్, ఆర్టిస్ట్ గీతా భాస్కర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: आदाब, ये आकाशवाणी है, खबरों के साथ मैं माजिद अली. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने कहा है कि विकसित भारत को हर एक के तआवुन से ही हकीकत की शक्ल दी जा सकती है. उन्होंने सेवा संकल्प अभियान के तहत सेवा यात्रियों से बातचीत की. हुकूमत ने अगले महीने से दीनदयाल उपाध्याय ग्रामीण कौशल्य योजना के तहत 70,000 देही नौजवानों को हुनरमंदी की तरबियत फराहम करने का फैसला किया है. जनूबी अफ्रीका और ब्राजील के वज़ीरे खारजा ने पहलगाम दहशतगर्दाना हमले की मजम्मत की है. उन्होंने अक़वामे मुत्तहिदा की जनरल असेंबली से अलग IBSA मुज़ाकरात फोरम के दौरान मीटिंग में दहशतगर्दी को हरगिज़ बर्दाश्त न करने के अज़्म को दोहराया. ओडिशा, आंध्र प्रदेश और तेलंगाना के बहुत से इलाकों में हवा के दबाव के सबब मूसलाधार बारिश की वजह से तबाही हुई. महकमे मौसमियात ने इम्कान जाहिर किया है कि अगले 12 घंटे में हवा का कम दबाव कमजोर पड़ जाएगा. और जापान में जारी एशियाई खेलों में कमलजीत और सुरुचि सिंह की भारतीय जोड़ी ने 10 मीटर के एयर पिस्टल मिक्स टीम मुकाबले में सोने का तमगा जीता है. अब खबरें तफसील से. वज़ीर आज़म नरेंद्र मोदी ने कहा है कि हर एक की शमूलियत और ताउन के साथ ही विकसित भारत को हकीकत में बदला जा सकता है. सेवा संकल्प अभियान के तहत वाराणसी से वडनगर जाने वाले सेवा यात्रियों से वर्चुअल वसीले से बात करते हुए जनाब मोदी ने ये बात कही. जनाब मोदी ने उजागर किया कि वडनगर ने उन्हें ऐसी इकदार दी है जिन्होंने उनकी जिंदगी को बनाया है, जबकि काशी ने इन इकदार में अनगिनत रंग भरे हैं. उन्होंने इस बात पर खुशी का इजहार किया कि खिदमत के गुनागुन रंगों के साथ नौजवान भी इस सफर में हिस्सा ले रहे हैं.
4: योजना से जब किसी की जिंदगी बदल जाती, किसी के जीवन में एक नई जिंदगी आ जाती है तो कितना संतोष मिलता है ये आपने अनुभव किया होगा. और इसलिए सेवा यात्रियों के लिए ये भी एक प्रशिक्षण है कि सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है. अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है.
3: वज़ीर आज़म ने कहा कि पिछले 12 वर्ष में शहरों और देहातों के दरमियान फर्क में बहुत ज्यादा कमी आई है. आज देहातों के बुनियादी ढांचे में बेहतरी आई है, जबकि मुल्क की खवातीन में खुद इनसारी में भी इजाफा हुआ है.
4: हमें आत्मनिर्भर भारत बनाना है. चुनौतियां आएगी, चुनौतियों को चुनौती देने का तो संस्कार लेकर के हम चले हैं. इसलिए हमें हर दिन एक नई ऊर्जा लेकर सेवा भाव के साथ राष्ट्र कल्याण, राष्ट्र सेवा का काम, जनसेवा से राष्ट्र सेवा, इस मंत्र को जीना है। इस यात्रा में भी जितने ज्यादा लोगों को सेवा के

పాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ఆలస్యమెందుకు? మా ఫోన్ నెంబర్లు 0874429530.

మరొక నెంబర్ 2950039 హలో అంటూ మీతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీ రేడియో నిస్తం సౌజన్య దేవులపల్లి.

0: మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి మనతో ముచ్చటించడానికి శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో
1: మేడం, నమస్తే.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు?
1: చిత్తూరు జిల్లా పోతలకొట్టు మండలం తలుపుపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: నరేంద్ర రెడ్డి గారు నమస్కారం అండి, బాగున్నారా?
1: నమస్తే మేడం, మీరు బాగున్నారు? మేడం
0: బాగున్నానండి, చెప్పండి ఏం చేస్తున్నారు?
1: మేడం వ్యవసాయం చేస్తాం మేడం.
0: వర్షాలు బాగా పడుతున్నాయా ఇప్పుడు?
1: లేదు మేడం, 4 రోజులు పడినాయి మేడం, అంతే మేడం, మళ్ళీ నిలిచిపోయినాయి మేడం.
0: ప్రస్తుతం వర్షం లేదా మీకు?
1: లేదు మేడం, 3 రోజులుగా వర్షం లేదు మేడం.
0: అయ్యయ్యో, అవునా, మాకైతే బాగుంది.
1: అవును మేడం, నంద్యాల తూర్పు గోదావరి అంతా కూడా బాగుపడుతున్నాయి మేడం, గుంటూరు కూడా. మాకైతే 3 రోజులుగా వర్షం అని మాట లేదు
0: మేడం. అయ్యయ్యో,
1: మాకు రాయలసీమ అంటే కొంచెం తక్కువే పడతాయి మేడం, ఎక్కువ పడదు.
0: అవునవును, కొంచెం అటువైపు వర్షాలు తక్కువే కదా.
1: అవును మేడం, 10 నెలలుగా వెయిట్ చేస్తా అంటే 3 రోజులు కుసేసిపోయింది మేడం, అది కూడా ఎక్కువ లేదు, ఏదో ఒక మాదిరిగా అంటే మేడం.
0: అదే అదే. ఓకే అండి, మరి చెప్పండి ఇవాళ ఏ పాటను కోరుకుంటారు?
1: మేడం అశోక్ చక్రవర్తి సినిమాలో సువి సువి అనే ప్రసంగం కావాలి మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, రేడియోలో వినండి.
1: ధన్యవాదాలు మేడం.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: నా పేరు ఖాదర్ పాషా మేడం, నెల్లూరు నుంచి.
0: ఖాదర్ పాషా గారు, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి.
1: ధన్యవాదాలు మేడం.
0: చెప్పండి ఖాదర్ పాషా గారు, ఏం చేస్తూ ఉంటారు?
1: టైలరింగ్ చేస్తుంటారు మేడం.
0: ఏంటండి?
1: టైలరింగ్. టైలరింగ్?
0: టైలరింగ్. ఓకే ఓకే, చెప్పండి. ఏం కుడతారండి?
1: లేడీస్ రెండు చేస్తాం మేడం, లేడీస్ జెంట్స్ రెండు చేస్తాం.
0: ఓకే ఓకే, రెండు చేస్తుంటారు. బాగుందా మరి మీ బిజినెస్? గిరాకీ బాగుంటుందా?
1: పర్వాలేదు మేడం, క్రమశిక్షణగా ఇస్తే బాగానే ఉంటుంది. జాగ్రత్తగా ఇవ్వాలి కస్టమర్.
0: అవునవును, అది టైలర్ దగ్గర ఉండాల్సింది అదే ఖచ్చితంగా. ఎందుకంటే ఏ కొంచెం పాడైపోయినా కూడా కస్టమర్స్ అస్సలు ఊరుకోరు. అడిగిన వెంటనే టైం టు టైం ఇవ్వడము, ఖచ్చితంగా నీట్ గా కుట్టడము అనేది, ఈ రెండు. అవును. ఓకే అండి ఖాదర్ పాషా గారు, మరి ఇలా ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? శ్రోతల పేర్లు చెప్పచ్చు.
1: అల్లగడ్డ కోలయ్య గారు, ఎఫ్ఎం సర్దార్ భాయ్, యాసిఫ్ పాషా గారు.
0: ఓకే అండి, మీ అందరి కోసం మీరు అడిగినట్టు ఆత్మబలం చిత్రం నుంచి పాట వచ్చేస్తోంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: మీ మాటతో ఓ మాట ఓ పాట కార్యక్రమానికి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు?
1: నా పేరు నూర్జహాన్ మేడం, కొత్తగూడెం బర్మకాం నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం.
0: ఓకే అండి. నూర్జహాన్ గారు, మీరు టైలరింగ్ చేస్తుంటారు కదా?
1: అవును మేడం.
0: చెప్పండి, ఇవాళ ఏ సినిమాలో నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు సినిమా పేరు శుభ సంకల్పం. సినిమాలో నుంచి సీతమ్మ సంద

0: సమయ సూత్రాలు ఆ పాట కావాలి మేడం.
1: ఓకే అండి, తప్పకుండా. మీకు రేడియో వినడం వల్ల టైలరింగ్ తో పాటు సింగింగ్ కూడా వచ్చేసింది, చూసారా?
0: అవును మేడం, అవును మేడం.
1: ఓకే అండి, చక్కగా పాట వినిపించారు. ఒక లైన్ ఇంకోసారి ఒక పల్లవి మొత్తం వినిపించాలి.
0: ఓకే మేడం, పాడతాం మేడం.
1: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి కాల్ చేయాలనుకుంటున్నారా? అయితే మా ఫోన్ నెంబర్లు 0874429530. మరొక నెంబర్ 2950399. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: కడప నుండి ఓబుల్ రెడ్డి మేడం.
0: కడప నుండి ఓబుల్ రెడ్డి గారు, నమస్కారం అండి.
1: నమస్కారం మేడం. ఇప్పుడు ఎస్వి బాలసుని వర్ధంతి సందర్భంగా తూర్పు పడమర చిత్రంలో
0: చెప్పండి.
1: తూర్పు పడమర చిత్రం శివరంజని నవరాయిని అనే పాట కావాలి మేడం.
0: ప్రస్తుతానికి రేడియో వింటున్నారు. ఓకే అండి. రేడియోలో మరి ఏ కార్యక్రమాలు అంటే బాగా ఇష్టం మీకు?
1: అదే పలం కొడు నైట్ పూట బుర్రకథ చేస్తుంటారు, అవి వింటుంటా. మొన్న ఒకసారి నాటకాలు చేస్తూ ఉంటారు, అవన్నీ వింటూ ఉంటాను మేడం. మా కార్యక్రమాలు వింటూ అవి వింటూ ఉంటాను. అది మేడం.
0: ఓకే అండి, చాలా సంతోషం కాల్ చేసినందుకు. ఒక మంచి పాటను వినిపిస్తున్నాం, వినండి.
1: ఉంటాను మేడం. బాయ్ మేడం.

శ్రోతలు 100.1 MHz పై మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ఆలస్యమెందుకు? మా ఫోన్ నెంబర్లు 0874429530. మరొక నెంబర్ 2950390. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు.

0: హలో,
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: నేను నాగేశ్వరరావు అండి. ఇనుమండి, నెహ్రూ బస్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే అండి. నాగేశ్వరరావు గారు, బాగున్నారా?
1: చాలా బాగున్నాం మేడం. మీరు బాగున్నారండి
0: బాగున్నానండి చాలా.
1: మేడం?
0: చెప్పండి, లంచ్ అయిపోయిందా?
1: లంచ్ అయిపోయింది మేడం.
0: ఓకే అండి. మరి ఇవాళ చెప్పండి, ఏ సినిమాల నుంచి పాట వినాలనుకుంటున్నారు నాగేశ్వరరావు గారు?
1: నాకు ఇవాళ మనుషులు మారాలి సినిమాలో.

0: నిదురపు అనే పాట.
1: నాగేశ్వరరావు గారు ఎప్పుడు మాటలతోనే ఫోన్ లైవ్ లోకి వచ్చేవాళ్ళు, ఇవాళ మంచి పాటతో వచ్చారు. చాలా చాలా చక్కగా పాడారు, అద్భుతంగా.
0: పద్యాలు కూడా ఉన్నాయి కానీ పద్యాలకి ఎక్కువ సమయం కేటాయించలేదుగా, అంతా పాటలు పాటలు అడుగుతున్నారు. ఈసారి వచ్చినప్పుడు పద్యం పాడతా.
1: చాలా చక్కగా పాడారండి, చాలా సంతోషం. మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.

0: శ్రోతలు వింటున్నారు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మనతో మాట్లాడడానికి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కొత్తగూడెం బూర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా మేడం, రాధాపాసి.
0: రాధాపాసి గారు బాగున్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి. లంచ్ చేశారా?
1: చేసినా మేడం.
0: ఏం చేశారు ఇవాళ స్పెషల్స్?
1: స్పెషల్ ఏంటంటే మునక్కాయ పప్పు మేడం.
0: మునక్కాయ పప్పు, వావ్, సూపర్. చెప్పండి ఇవాళ.
1: ఈరోజు జూతగా సినిమా నుంచి అల్లార ముద్దుగా పెరిగింది మహాలక్ష్మి పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: మేడం. నా పేరు ఆకుపాష మేడం. నేను కొత్త నుంచి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి, ఆకుపాష గారు ఏం చేస్తూ ఉంటారు?
1: మేడం, నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను. నేను బిల్డింగ్ పెయింటింగ్.
0: ఓకే అండి. మరి
1: ఈ
0: రేడియో వింటుంటారా బాగా?
1: కొంచెం వర్షాకాలం లాగా అనిపిస్తుంది. గడిచిన 3 నెలలు కూడా ఎండాకాలం అయిపోయింది.
0: అవునండి, అవును.
1: ఈ రెండు రెండు రోజుల నుంచి వర్షాలు పడి వర్షాకాలం అవుతుంది. మాకు వర్క్ కూడా లేదండి. 2 రోజుల నుంచి ఇంటికాడ ఉంటున్నాం.
0: అవునులేండి, అవును. బాగా
1: అయినా బాగాలేదండి. ఎందుకంటే ఈ వర్షాలు ఎప్పుడో పడాల్సింది, ఇప్పుడు పడుతున్నాయి. సంతోషం. ఇంకా ఉన్న ఈ నెల రోజుల సమయంలో కూడా ఇంకా వర్షాలు పడాలని కోరుకుంటున్నాను.
0: ఓకే అండి.
1: నాకు అగ్నిపర్వతం అండి, కృష్ణగారి సినిమా నుంచి ఒక పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి. మీరు అడిగినట్టు అగ్నిపర్వతం చిత్రం నుంచి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది,
1: వినండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు?
1: నా పేరు అనుమల మోహన్ మేడం. మాది మొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: ఓకే అండి. మోహన్ గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఇదే ఫస్ట్ టైమా కాల్ చేయడం? చేస్తున్నారా ఎప్పుడైనా?
1: చేస్తున్నా మేడం, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు
0: రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు. అయితే రేడియో బాగా వింటారనమాట. అయితే
1: వింటాను మేడం, యాప్లో వింటాము. ఎక్కడ పని చేస్తాం, బయటకి పోయిందంటే యాప్లో పెట్టుకుని వింటుంటాం.
0: ఏ కార్యక్రమం బాగా నచ్చుతాయండి మీకు?
1: ఎక్కువగా పోలింగ్ ప్రోగ్రామ్ వింటాం మేడం. అన్ని వ్యవసాయ కిసాన్ వింటాం.
0: ఓకే అండి. మరి చెప్పండి, ఇవాళ ఏ సినిమాల నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: బాబు బంగారు బాబు సినిమా నుండి పాట వినండి.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన
1: కుటుంబ సభ్యుల పేరు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర, ఏమైనా రేడియో వింటున్నారు?
0: ఓకే అండి, మీరు అడిగినట్టు బంగారు బాబు చిత్రం నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే.

0: ఇది ఏడడుగుల
1: శ్రోతలు వింటున్నారు 100.1 మెగాహెడ్స్ పై మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కాల్ చేసి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే మా ఫోన్ నెంబర్లు 0874429508. మరొక నెంబర్ 2950399. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. మనతో మాట్లాడడానికి మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
2: చిన్నపాసి.
1: చిన్నపాసి గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి చిన్నపాసి గారు, ఏ సినిమాల నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: ఈరోజు ప్రేమాభిషేకం నుంచి ఆదరే నిమిషం నీకోసం అని. అయితే పొద్దున 10 గంటలకు పాటకు ప్రాణం బాలసుబ్రహ్మణ్యం అనే కార్యక్రమం వచ్చింది మేడం.
1: అవునండి, ఈవేళ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి కదా, అందువల్ల ప్రత్యేక కార్యక్రమం ప్లే చేశాం
2: మేడం. శంకరరావు సార్ మన సత్యం స్వాతి గారు చాలా చక్కటి కార్యక్రమం చేశారు మేడం. అది వింటామంటే అసలు బాలు గారు లేని యొక్క అనుభూతిని కలుగుకుంటారు, తను బతికి ఉన్నారా అన్నటువంటి ఆనందం కనిపించింది మేడం. అతని పాటలు అతని మొత్తం ప్రశంసించిన కార్యక్రమాల గురించి.
1: అవునండి,
2: అలా చక్కగా కార్యక్రమం సరే చేసిన శంకరరావు సార్కి, స్వాతి గారికి ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తాం.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, మీరు అడిగినట్టు ప్రేమాభిషేకం చిత్రంలో నుంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
2: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: నా పేరు మాధవేన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుంచి.
0: నమస్తే అండి శ్రీనివాసరావు గారు.
1: నమస్కారం మేడం.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
1: నేను సింగరే కాలేజీలో రిటైర్డ్ ఎంప్లాయీ.
0: ఓకే అండి. మరి ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన టైం దొరికింది కదా, ఎలా గడుపుతున్నారు టైం ని?
1: ఏదో పాటలు వింటాం, రేడియో ప్రోగ్రామ్ వింటాం, ఆల్ స్టేషన్స్ పాటలు ఉత్తరాలు రాస్తుంటాం,
0: మొత్తం
1: ప్రోగ్రామ్ లో పాల్గొంటుంటాం.
0: రేడియోతో మమేకమైపోయారు.
1: రేడియోతో మమేకమైనాం. అంతకుముందు అసలు రేడియో అనే టచ్ ఉండేది కాదు మాకు, ఎందుకంటే పొద్దున్న లేచి డ్యూటీ కూరుకుడు.
0: అవును, బిజీ లైఫ్. ఎప్పుడైనా జాబ్ అంటేనే బిజీ లైఫ్.
1: రిటైర్ అయిపోయినాక మా కట్ల సతీష్ గారు ఉన్నారు కదా, మొత్తం అన్ని స్టేషన్స్ అలాంటివి అని ఆయన నేర్పించారు మాకు. కట్ల సతీష్ ద్వారా మేము
0: రేడియోకి కనెక్ట్ అయ్యారు.
1: రేడియో ప్రోగ్రామ్.
0: ఓకే అండి. మరి
1: రేడియో అంటే అభిమాని, రేడియో అభిమాని నేను మొదటి నుంచి. కానీ వార్తలు వినటువంటి, మార్నింగ్ వార్తలు ఒకటి వినటువంటి, డ్యూటీకి వెళ్ళి పెట్టాను. మిగతా ప్రోగ్రామ్ వేసుకునేటువంటి ఉత్తరాల రాష్ట్రం లేదు, అప్పుడప్పుడు ఉత్తరాల రాష్ట్రం కానీ ఎప్పటి నుంచి ఇక బాగా రిటైర్ అయిన కాంచి ప్రోగ్రామ్ లో బాగా పాల్గొంటున్నాం.
0: ఓకే అండి, సంతోషం. చెప్పండి, మరి ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: వయ్యాలి బామలు ఒగలమారి బట్టలు సినిమా నుంచి. మేఘాల పందిరిలోన మెరిసింది మెరుపే అవున, అది తూపై వెరితూపై విరిసింది కూలవాన, ఓ విరిసింది కూలవాన. ఈ పాట ఏంటి మేడం?
0: తప్పకుండా అండి, మీరు అడిగినట్టు, మీరు పాడినట్టు చక్కగా పాడారు.
1: ఓకే,
0: పాటను వినిపిస్తున్నాం, వినండి.

మీదింతవరకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం శ్రీ ఆనందరావు, శ్రీ సుగ్రీవ. హలో అంటూ మీతో ముచ్చటిస్తూ మీరు కోరిన పాటను వినిపించిన నేను మీ రేడియో నిస్తం సౌజన్య దేవులపల్లి.

ఈనాటి ఏకచిత్ర గానం శీర్షికన గీతా గోవిందం చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రంలోని పాటలు ఆలపించిన వారు సిద్ శ్రీరామ్, గోపీసుందర్, అనురాగ్ కులకర్ణి, చిన్మయ్య శ్రీపాద. వినండి ఈనాటి ఏకచిత్ర గానం శీర్షికన గీతా గోవిందం.

మీరింతవరకు గీత గోవిందం చిత్రంలోని పాటలను ఏకచిత్రగానంగా విన్నారు. ఈ పాటలను ఆలపించారు చిత్ శ్రీరామ్, గోపీసుందర్, అనురాగ్ కులకర్ణి, చిన్మయీ శ్రీపాద. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి గోకులంలో సీత చిత్రం కోసం చిత్ర పాడిన పాట.

శ్రీరామదాసు చిత్రంలోని పాట విన్నారు. ఇప్పుడు విందాం గజని చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన పాట.

0: గూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697 6.
1: మరొక నెంబర్ 7989707158.

మీరు విన్న పాట అలా వైకుంఠపురంలో చిత్రంలోనిది. ఇప్పుడు వినండి మన్మథుడు చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. వేణు సుమంగళి పాడిన పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రగీతాలు వింటారు. అందం నడవడికలు ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు అని అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ.

0: గబ్బర్ సింగ్ చిత్రం కోసం వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన ఈ పాటను విందాం. సంగీతం సాహిత్యం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.
1: అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బులు కొట్టనా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలను. కార్యక్రమంలో ఇప్పుడు విందాం యువ చిత్రం కోసం ఆదాన్ సమీ సుజాత పాడిన ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా సాహిత్యం వేటూరి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరింతవరకు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరింతవరకు జానపద గేయాలు విన్నారు.

మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రులు లేని లోటు తీరినట్లే అని అన్నారు మహాత్మాగాంధీ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి

0: Post, Mr. Modi said that the initiative has led to more being made in India, more investment in India and more exports from India. He said this transformation is visible across sectors. The Prime Minister said, Make in India is about creating infrastructure, enterprise and innovation that allow India to grow and prosper. The government has said that 70,000 rural youth across states and union territories will be provided skill training from next month under the Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana DDU-GKY 2.0. The DDU-GKY 2.0 is a centrally sponsored scheme providing placement-linked skill training to poor rural youth. The duration of the training varies from 3 months to 12 months. External Affairs Minister S. Jaishankar continued his intensive diplomatic outreach on the sidelines of the 81st United Nations General Assembly in New York. Dr. Jaishankar held a series of meetings with his counterparts from Armenia, Barbados and Iraq, besides meeting Panama President Jose Raul Mulino. Sharing details of his engagements in a series of social media posts, the External Affairs Minister said the discussions focused on bilateral cooperation, regional developments and broader international issues. The latest meetings form part of Dr. Jaishankar's broader diplomatic outreach during the UNGA, where he has held discussions with leaders and foreign ministers from several regions on bilateral ties, regional developments and multilateral cooperation. Secretary West in External Affairs Ministry Sibi George delivered India's statement at the high-level plenary meeting on addressing the existential threats posed by sea level rise at the 81st UN General Assembly in New York. He welcomed the adoption of the UN Declaration on Sea Level Rise and highlighted India's efforts on coastal resilience, mangrove conservation and disaster resilient infrastructure. In Asian Games, Indian duo Kamaljeet and Suruchi Singh won gold in the mixed team 10-meter air pistol event in Nagoya, Japan today. The pair shot 484.6 in the final to finish 6.6 points ahead of South Korea's Soo Hyun Hong and Gaon Chu, who took silver with 478. India's Indian long-distance runner Gulveer Singh won the silver medal in the men's 10,000-meter race at the Asian Games. Indian athlete Baranika Elangovan won the bronze medal in the women's pole vault at the Asian Games. Another Indian athlete, Manpreet Kaur, won the bronze medal in the women's shot put. In table tennis, Indian mixed doubles pair of Diya Chitale and Manush Shah settled for a bronze medal after losing to world champions and Chinese combination Wang Huihing and Sung Hing Ha 0-3. Indian men's and women's kabaddi team have also entered the finals at the Asian Games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. హుస్సేన్ సాగర్, ఇతర నిర్దేశిత ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు పూర్తి సిద్దంగా ఉన్నారని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణలో రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీయే అసలైన దోషి అని ఆరోపించారు. రాబోయే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యూనియన్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. గోదావరి వరద జలాలను ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. 275 క్రేన్ల సదుపాయంతో హుస్సేన్ సాగర్, ఇతర 141 నిర్దేశిత నిమజ్జన ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. బాలాపూర్ గణనాథుడితో సహా ప్రధాన శోభాయాత్రలు భక్తి పారవశ్యాల నడుమ చార్మినార్, ఎంజే మార్కెట్ మీదుగా సాగాయి. ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పోలీసులు, జీహెచ్ఎంసీ, జిల్లా యంత్రాంగంతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు పరిస్థితులను పర్యవేక్షించేందుకు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. వర్ష సూచన ఉన్నందున రేపు

0: సమయానికల్లా నిమజ్జన ప్రక్రియ అంతా ప్రశాంతంగా సురక్షితంగా పూర్తయ్యేలా విగ్రహాల తరలింపును వేగవంతం చేసేందుకు నిర్వాహకులు భక్తులు సహకరించాలని మంత్రి కోరారు. గణేష్ నిమజ్జనంపై మా హైదరాబాద్ ఆకాశవాణి ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తున్న మరిన్ని వివరాలు.
1: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఈ మధ్యాహ్నం ప్రశాంతంగా ముగిసింది. సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. అక్కడ ఉత్సవ కమిటీ సభ్యుల ప్రత్యేక పూజల అనంతరం బడా గణేశుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. మరోవైపు బాలాపూర్ గణనాథుని శోభాయాత్ర నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రశాంతంగా ముగిసింది. ఇక నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు వేలాదిగా విగ్రహాలు తరలివస్తుండటంతో ట్యాంక్ బండ్ పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరవ్యాప్తంగా 20,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.
0: ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ పేరును నమోదు చేసుకోవాలని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని పలు పోలింగ్ కేంద్రాలను ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారుల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఓటర్లకు సంబంధించి సుమారు 60% నోటీసులు అందజేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో మాత్రం 72% నోటీసుల పంపిణీ పూర్తయినట్లు వెల్లడించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే ఎమ్మెల్యే అనర్హతకు గురై ఖాళీ ఏర్పడ్డ ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు రాగానే తాము ఈ ఉప ఎన్నిక నిర్వహించేందుకు యంత్రాంగంతో సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు మాత్రమే రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అసలైన నేరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో ఓటర్ల జాబితా సవరణలు జరిగినప్పటికీ ప్రతిపక్షాలు కూడా విజయం సాధించాయని గుర్తు చేస్తూ రాజ్యాంగబద్ద సంస్థలు ఓటర్లపై రాహుల్ గాంధీ చేస్తున్న దాడులు ఆయన స్వభావాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు. అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ అనుబంధ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యూనియన్కి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇతర యూనియన్లను ప్రోత్సహించవద్దని స్థానిక నాయకులను ఆదేశించిన ఆయన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను ఎన్నికల కోఆర్డినేటర్గా నియమించారు. గోదావరి వరద జలాలను మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకుడి జ్ఞాపకార్థం ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ నెలకొల్పిన ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు అవార్డు 2026 స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలోని నెలంబూర్కు చేరుకున్నారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చేపట్టిన దార్శనిక నాయకత్వం, వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. చెన్నైలోని బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్ లో 30 కోట్ల రూపాయలకు పైగా విలువైన నూతన పరిపాలన నివాస సముదాయ భవనాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో బీఎస్ఎఫ్ ముందంజలో ఉంటుందని, మన జవాన్లకు ఆధునిక మౌలిక సదుపాయాలను అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆస్టేలియాలో టౌంబా మేయర్ జియోఫ్ మెక్డోనాల్డ్ తో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అక్కడ ఉన్న స్థానిక నాయకులు పాల్గొన్నారు. టూంబా అభివృద్ది, స్థానిక భారతీయ సంతతి సంక్షేమం, నగర సామాజిక ఆర్థిక పురోగతికి సహకారం గురించి ఈ ప్రతినిధి బృందం చర్చ జరిపింది. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ
2: వర్షాలు రావాలన్నా, ప్రజలకు మంచి గాలి ఉండాలన్నా, వ్యర్థాలను దూరం చేసి ప్లాస్టిక్ నిషేధించుకోవడం మూలంగా మాత్రమే వస్తుంది. ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి కోరుతాం.

0: వైద్యులు, నర్సులతో పాటు ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందించడంలో సరైన మోతాదులో మందుల వినియోగంపై అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. 2026 సంవత్సరానికి గాను ఫార్మసిస్టులు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే భాగస్వాములు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ ఫార్మసిస్టుల సమాఖ్య ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం అత్యంత అభినందనీయమని మంత్రి అన్నారు. పేదలు కార్పొరేట్ వైద్య సేవలు పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చేరు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 83 మంది లబ్దిదారులకు 35,30,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. నిజామాబాద్లో ఆధునిక గ్రంథాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మేయర్ ఉమారాణి స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. గ్రంథాలయాన్ని ఆధునిక డిజిటల్ వనరులు, నాణ్యమైన పుస్తకాలతో తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కరకట్ట వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమానికి భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి కరకట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ ఈరోజు పరిశీలించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సెంట్రల్ చౌక్ వద్ద నిర్వహించిన వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం దేశభక్తి భావాన్ని చాటుతూ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డీకే అరుణ ప్రజలతో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ప్రజలు ఒకేసారి గీతాలాపంలో పాల్గొనడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. హైదరాబాద్లోని మను విశ్వవిద్యాలయంలో ఉడాన్ బాలికల విద్య ఆశయం సాధికారిత పేరిట ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ మాట్లాడుతూ, బాలికలకు సమాన విద్యావకాశాలు కల్పించకుండా సమాజం ప్రగతి సాధించలేదని, విద్య వారికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా అధికారులతో నిర్వహించిన అభివృద్ది సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. అభివృద్ది, సంక్షేమం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా నకిరేకల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. హుస్సేన్ సాగర్, ఇతర నిర్దేశిత ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు పూర్తి సిద్దంగా ఉన్నారని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. వికసిత భారతస్య సంకల్పాయ సర్వజన సహభాగితా అనతిక్రమణీయా ఇది సేవా సంకల్పాభియానే సేవాయాత్రిభిః సహ సంభాషణావధౌ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రఖ్యాపితం. దీనదయాళ గ్రామీణ కౌశల్య యోజనయా 70,000 యువకానాం ప్రశిక్షణాయ ప్రశాసనేన వ్యధాయి నిర్ణయః. IBSA మంచే పహల్గామ ఆక్రమణస్య తీవ్ర నిందా. ఆతంకవాదున్మూలనాయ దృఢ సంకల్పశ్చ ప్రకటితః. గభీర అవపాతేన ఒడిశా ఆంధ్ర తెలంగాణా రాజ్యేషు అతివృష్ట్యా మహతీ క్షతిః ఆపాదితా. ఋతు విజ్ఞాన విభాగస్య ఉచ్చ సతర్కతా చ వర్తతే. అపి చ నాగోయా ఏషియాయి క్రీడాసు 10 మీటర్ ఎయిర్ పిస్తాల్ స్పర్ధాయాం భారతస్య కమలజీత్ సురుచి యుగ్మేన స్వర్ణ పదకం ప్రాసాధి. అథ వార్తాః విశదీకృత్య. సర్వేషాం సహభాగిత్వేన యోగదానేన చైవ వికసితం భారతం ఇతి సంకల్పః సిద్ధ్యేత్. సేవా సంకల్ప అభియానాంతర్గతం కాశీతః వరనగరం యావత్ ప్రస్థితాభిః సేవాయాత్రాభిః సహ ఆభాస్య సంవాదే ప్రధానమంత్రి మోదీ ఏతద్ ఉదఘోషయత్. వరనగరం మహ్యం జీవనస్య ఆధారభూతా.

0: సంస్కారాన్ అయచ్చంత్. కాశీ చ తేషు సంస్కారేషు సేవానురాగస్య అనంతాన్ వర్ణాన్ సమవయత్ ఇది శ్రీమోదీ ప్రత్యపాదయత్. యువానః అపి అనేకైః సేవావర్ణైః ఏతాం యాత్రాం భూషయంతి ఇతి సః పరం సంతోషం ప్రాకటయత్.
1: హమే ఆత్మనిర్భర్ భారత్ బనానా హై. చునౌతియాం ఆయేగి, చునౌతియోం కో చునౌతీ దేనే కా తో సంస్కార్ లేకర్ కే హమ్ చలే హై. ఇస్లియే హమే హర్ దిన్ ఏక్ నయీ ఊర్జా లేకర్ సేవా భావ్ కే సాథ్ రాష్ట్ర కళ్యాణ్, రాష్ట్ర సేవా కా కామ్, జన సేవా సే రాష్ట్ర సేవా, ఇస్ మంత్ర కో జీనా హై. ఇస్ యాత్రా మే భీ జితనే జ్యాదా లోగోం కో సేవా కే కామ్ మే జోడెంగే యే యాత్రా ఉత్నీ జ్యాదా సఫల్ హోగి.
0: విగతేషు ద్వాదశ వర్షేషు భారతే నగర గ్రామయోః పారంపరికం వైషమ్యం భూయసా హ్రాసమగచ్చత్ ఇది ప్రధానమంత్రిణా సంకేతితం. అద్యత్వే గ్రామేషు ఆధారభూత తంత్రాణాం మహతీ సమృద్ధి అభవత్. రాష్ట్రస్య నారీణాం స్వావలంబనమపి ఉత్కర్షం ప్రాప. సంవాదావధౌ యాత్రిణః స్వకీయాన్ అనుభూతి సంచయాన్ ప్రధానమంత్రిణః పురతం న్యవేదయన్. ప్రధానమంత్రి అపి యాత్రిణః దైనందిన్యాం స్వకీయాన్ యాత్రానుభవాన్ సమాలేఖితుం అభ్యప్రార్థయత్. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనాయాః ప్రత్యగ్రే సంస్కరణే ఆగామి మాసాదారభ్య వివిధ రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 70,000 గ్రామీణ యువానః వృత్తి కౌశల శిక్షణేన అనుగ్రహిష్యంతే. కేంద్ర ప్రశాసన పోషిత ప్రాధాన్య ఏషా యోజనా నిర్ధన గ్రామీణ యువకానాం ఆజీవికా సంబద్ధం కౌశల సంవర్ధనం విధాతుం సన్నద్ధా వర్తతే. ప్రశిక్షణస్యాస్య సమయావధిః త్రిమాసాద్ ఆరభ్య ద్వాదశ మాసావధిః నిర్ధారితా అస్తి. గ్రామీణ వికాస మంత్రాలయేన ఉదీరితం యత్ అస్మిన్ అభియానే సంబద్ధేభ్యః 31 రాజ్యేభ్యః కేంద్రశాసిత ప్రదేశేభ్యశ్చ ఆగామి వర్షద్వయస్య చక్రాయ 9,00,000 యువకేభ్యః ప్రశిక్షణ సంవర్ధనస్య బృహత్ లక్ష్యం సమర్పితం. మేక్ ఇన్ ఇండియా భారతవర్షే నిర్మాణమిత్యస్యాః రాష్ట్రీయ నీతేః ద్వాదశ వర్ష పూర్తిం ఉపలక్ష్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్యాః ఐతిహాసికం సాఫల్యం సప్రశ్రయం రేఖాంకితవాన్. సామాజికాంతర్జాలీయ సందేశం దదర్ శ్రీమోదీ అకథయత్ యత్ అనయా నీత్యా దేశే స్వదేశీయా ఉత్పాదకతా సుదృఢా అభవత్, వైదేశిక నివేశస్య వర్ధనం చ జాతం, భారతస్య నిర్యాతః చ నూత్నాం ఉన్నతిం అస్పృశత్. ఏషః క్రాంతికారి పరివర్తన ప్రవాహః సంప్రతి దేశస్య సర్వేష్వపి క్షేత్రేషు ప్రత్యక్షం దృశ్యతే. ప్రధానమంత్రిణా ఉదీరితం యత్ మేక్ ఇన్ ఇండియా కేవలం నిర్మాణకార్యం నైవాస్తి, ప్రత్యుత ఇద తాదృశస్య ఆధారభూత తంత్రస్య ఉద్యమశీలతాయాః నవోన్మేషస్య చ సృజనమస్తి, యేన భారతవర్షం అవిరతం సమృద్ధి పథి అగ్రేసరం భవేత్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఉపవేశనే న్యూయార్క్ నగరే IBSA ఇది మంచస్య అంతర్గతం ఆయోజితాయాం మంత్రిస్తరీయ గోష్ఠ్యాం భారతస్య విదేశ కార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః, దక్షిణ అఫ్రికాయాః విదేశమంత్రి రొనాల్డ్ లోమోలా, బ్రెజిల్ దేశస్య విదేశమంత్రి మౌరో వీరా చ సంభూయ పహల్గామ నగరె సంజాతస్య ఆతంకవాది ఆక్రమణస్య తీవ్రం భర్త్సనం అకూర్వన్. ఆతంకవాదం ప్రతి నిరపేక్ష అసహనశీలతాం ఇది స్వకీయం దృఢం సంకల్పం చ పునః ఏతే ఉపస్థాపయన్. త్రిభిః అపి మంత్రిభిః సంయుక్త రాష్ట్రస్య నియమపత్రస్య అంతారాష్ట్రీయ విధి సంహితాయాః సుదృఢ బహుపక్షీయ వ్యవస్థాయాః చ ప్రతి స్వకీయా ప్రతిబద్ధతా ప్రదర్శితా. ఏకస్మిన్ సంయుక్త విజ్ఞాపనె IBSA నేతారః సంయుక్త రాష్ట్ర సురక్షా పరిషదః వ్యాపక పరిష్కారస్య ఆహ్వానం అకూర్వన్, యేన ఏషా సంస్థ సమకాలీన యథార్థతాయాః ప్రతినిధిత్వం కూర్వాణా

0: ఏకం లోకతాంత్రిక ప్రభావిణి చ భవేత్. అత్రావధేయం యత్ తైః జలవాయు పరివర్తనస్య సమాహ్వానానాం త్వరిత సమాధానాయ నవీకరణీయ ఊర్జాయాః ప్రసారాయ సంగణకీయ సంపర్క సంవర్ధనాయ అథ ఆర్థిక సమృద్ధ్యై కృత్రిమ ప్రజ్ఞాయాః సముచిత ఉపయోగాయ విశేషం బలం ప్రదత్తం. వైశ్విక అనిశ్చితతాసు సత్యపి భారతేన 17.8% వికాసం సంప్రాప్య తీవ్రతమ వర్ధమాన అర్థవ్యవస్థాయాః స్థానం సురక్షితం. ఇది గ్రేటర్ నోయిడా నగరే ఉత్తరప్రదేశ్ అంతారాష్ట్రీయ వ్యాపార మేళాయాః ఉద్ఘాటనావధౌ గృహమంత్రి అమిత శాహః ఉదఘోషయత్. సహ అవదత్ యత్ మూడీస్ ఇది సంస్థయా భారతస్య వికాస పూర్వానుమానం ప్రవర్ధితం. జీసీఆర్ స్థం సంస్థయా చ దేశస్య సార్వభౌమ మానాంకనం సమున్నతం.
1: ఉత్తర ప్రదేశ్ కే అందర్ జో పరివర్తన్ ఆయా హై ఇసీ కే కారణ్ ఆజ్ ఉత్తర ప్రదేశ్ లక్ష్య తయ్ కర్ సక్తా హై కి హమ్ 1 ట్రిలియన్ డాలర్ కి ఇకనోమీ ఉత్తర ప్రదేశ్ కో బనాయేంగే. ఇస్ ప్రదర్శనీ మే కై వ్యాపారిక సమ్జోతే భీ హోనే వాలే హై. దునియా భర్ సే ఆయే హువే ఖరీదార్ యహాం మౌజూద్ హై ఔర్ ఇస్సే నిశ్చిత్ రూప్ సే ఉత్తర ప్రదేశ్ మే ఇన్వెస్ట్మెంట్ ఉత్పాదన్ ఔర్ బిక్రీ తీనో క్షేత్ర మే బహుత్ బడీ బఢోత్రీ హోనే వాలే.
0: केन्द्रीय पर्यावरण वन जलवायु परिवर्तन मंत्रिणा भूपेन्द्र यादवेन अद्य नवदिल्ल्यां प्रभावी वन प्रबन्धनार्थं क्षमता संवर्धन परियोजना इत्याख्यायाः कार्यशालायाः विधिवत् शुभारम्भो विहितः. अत्रावसरे मंत्री न्यरूपयत् यत् इयं परियोजना वनाग्नि प्रबन्धने जैव विविधता संरक्षणे अथ जलवायु कार्यान्वयने ప్రావిధిక క్షేత్రీయ దక్షతానాం సంవర్ధనాయ మహతీం సంభావనాం ధారయతి. దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతే తత్సన్నికటే దక్షిణోడిశా ప్రాంతే చ సంజాతస్య న్యూన వాయుపీడమండలస్య ప్రభావతః అద్య భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన తయోః రాజ్యయోః కతిపయేషు భాగేషు అతివృష్టేః అత్యంత భీషణ వృష్టేః చ సంభావనాం ప్రకటయ్య రక్తవర్ణీయా సంచేతనా ప్రకటితా. అపరంచ ఏతద్ వాయుపీడమండలం ఆగామిషు ద్వాదశ హోరాసు శిథిలం భూత్వా సామాన్యానాం న్యూన వాయుపీడ సీమాయాం పరిణశ్యతి ఇతి విభాగాధికారిభిః నిగదితం. అద్య జపాన్ దేశస్య ఇచినాగోయా నగరే ఏషియా ప్రతిస్పర్ధాయాం మహిళానాం షార్ట్ పుట్ స్పర్ధాయాం భారతీయ క్రీడికా మన్ప్రీత్ కౌర్ కాంస్య పదకం అవాప్తవతి. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి కొత్త ఉడెన్ కేంద్రం. .1 MHz పై ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఇందులో ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి భరత్ గారు అందిస్తున్న వివరాలు. ఇంకా బంతి సాగులో మెలకువలు పరిచయ కార్యక్రమం మరియు జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసారం. 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 కిన్నెర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8:09, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ ప్రసారాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను విన్నారు. రేపటి ప్రసారంలో 6:05 తెలుగులో వార్తలు, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం.

తర్పణ శ్రీ జి సుబ్బలక్ష్మి. 6:35 రైతు సమాచారం. ఇందులో పశుగ్రాసాల పంటల ప్రాముఖ్యత గురించి వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి 7:00 జిల్లా సమగ్ర నివేదిక. అనంతరం తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 భక్త శిఖామణులు మన వాగ్గేయకారులు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష. సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు. సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి 8:30 ఉద్యోగ వాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డింగ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఈ ప్రసార నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 9:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీతం. ఇందులో ఉస్తాద్ గులాం ముస్తఫ్ ఖాన్ గారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:40 తిరిగి చిత్రగీతాలు వింటారు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచార్. ఈ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర్ లహరి వింటారు. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:45 జానపద గేయాలు వినవచ్చు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 గొర్రెలు మేకలలో వచ్చే అంతర్పరాన్న జీవ్ర నివారణ గురించి శ్రీ పి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ డాక్టర్ బి దస్మాబాయి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కృష్ణసాయి. రేపటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 కిన్నర్ లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల ప్రసారం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు ఈ ప్రసారాలు. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. మీరింతవరకు ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు. తెలిపిన నేను మీ రేడియో నిస్తం గుండోజు శైలజ.

అభ్యుదయాన్ని సాధించాలి అంటే చరిత్రను పునరావృతం చేయడం కాదు, కొత్త చరిత్రను సృష్టించాలి అని అన్నారు మహాత్మాగాంధీ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రగీతాలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989067976
1: మరొక నెంబర్.

0: 9780119
1: కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా గుండెనే ముల్లే కట్టి నాదిరో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇద్దరమ్మాయిలతో ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సూరజ్ జగన్ పాడిన ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:30

0: 5 నిమిషాలకు, తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వింటున్న ఈ పాట శంకర్ దాదా జిందాబాద్. ఈ చిత్రం కోసం చిత్ర వేణు పాడిన పాటకు సాహిత్యం అందించారు భాస్కర్ భట్ల.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు, అనంతరం మార్కెట్ ధరలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నమస్కారము, నా పేరు జి మాధురి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కీటక శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఇవాళటి అంశం నూనెగింజ పంటల్లో సస్యరక్షణ. మన రాష్ట్రంలో సాగు చేసే నూనెగింజ పంటల్లో ముఖ్యమైనవి దీంట్లో వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో ఈ ఖరీఫ్ లో మనకి ఈ పురుగులు తెగుళ్ల సమస్య అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. సో మొదటిగా మనం చూసుకున్నట్టయితే వేరుశనగలో ఎక్కువగా ప్రధానంగా ఆశించే పురుగులైతే దాంట్లో లద్దె పురుగు ఒకటి. ఈ యొక్క లద్దె పురుగు చిన్న లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. ఈ యొక్క పురుగులు పగటిపూట మొక్కల మొదల్లో దాక్కొని రాత్రిపూట నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. తర్వాత దశల్లో ఆకులపై రంధ్రాలు చేసి జల్లేడ ఆకులుగా మారుస్తూ ఉంటాయి. ఈ యొక్క పురుగు నివారణకు ఎకరాకి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని పురుగొక ఉధృతిని గమనించుకోవాలి. గుడ్ల సముదాయాన్ని లేదా పురుగులు ఉన్న జల్లేడ ఆకులని వేరి

నాశనం చేసుకోవాలి. మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి అజాడైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మధ్య దశ పురుగులు నివారించుకోవడానికి మనము లేదా పురుగు ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు కూడా ఫ్లూబెండమైడ్ అనే కెమికల్ అంటే 0.25 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు 0.4 grams లేదా క్లోలాంత్రిన్ ప్రోల్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఎదిగిన లార్వాలు ఉన్నప్పుడు మనం విషపు ఎర అనేది కూడా మనము తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారీ అంటే 5 kilos తౌడు, 1/2 kg బెల్లం, 1/2 liter క్లోరోపైరిఫాస్ కలుపుకొని దాంతో తగినంత నీటితో కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకుని పొలంలో సాయంకాలం వేళ సమానంగా గనక మనం చల్లుకున్నట్టయితే మనం ఈ యొక్క పురుగు ఒక ఉధృతిని కూడా మనము తగ్గించుకోవచ్చు. అలాగే మనకి ఈ యొక్క ఆకుముడత పురుగు అనేది కూడా ఎక్కువగా గమనించవచ్చు. ఇది ఏంటంటే ఇది 2 లేదా 3 ఆకులను కలిపి గూడు చేసి పత్రహరితాన్ని తినడం వల్ల ఆకులన్నీ ఎండి దూరం నుండి మనకి కాలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వీటి నివారణకు మనము ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 grams లేదా క్లోలాంత్రిన్ ప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదే విధంగా మనకి వేరుశనగలో మనకి తెగుళ్లు కూడా ఎక్కువగా వచ్చి నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనకి తిక్క ఆకుమచ్చ తెగులు అనేది గమనించవచ్చు. దాంట్లో ఏంటంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకుల పైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేణ ఆకుల కాడల మీద, కాండం ఊడల మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు మనము టెబుకొనోజోల్ తోటి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదే 1 gram 1 kg విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా క్లోరోథాలోనిల్ అనే మందు 2 grams లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా టెబుకొనోజోల్ అనే మందు కూడా 1 ml లీటర్ నీటికి కలుపుకొని కూడా మనము పిచికారీ చేసుకోవచ్చు. అదే విధంగా మొదలుకుళ్ళు తెగుళ్ళు అనేది కూడా మనము గమనించుకోవచ్చు. ఇది వర్షాలు లేదా భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క మొక్కల మొదల భాగంలో నల్లాటి మచ్చలు ఏర్పడి మొక్క పుల్లికపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనము వేరుకుళ్ళు తెగుళ్ళు కూడా గమనించవచ్చు. ఇది పంట 30 రోజుల దశలో ఉన్నప్పుడు తల్లి వేరు కుళ్ళిపోయి నలుపు రంగు మారిపోయి మొక్క చనిపోతూ ఉంటుంది. దీని నివారణకు 1 gram టెబికోనజోల్ 1 kg విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. మొక్కల మొదళ్ల దగ్గర కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ అనే మందు 2 grams లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే మనము ఈ యొక్క తెగుళ్ళని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము ఆముదంలో ఎండు తెగుళ్ళు కూడా గమనించవచ్చు. ఈ యొక్క ఎండు తెగుళ్ళను మనం చూసుకున్నట్టయితే ఇది తేలికపాటి నేలల్లో ఏకపంటగా ఎక్కువ సార్లు సాగు చేసినప్పుడు మరియు నీటి తడులు అనేది ఎక్కువగా ఇచ్చినప్పుడు మనకి ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వచ్చి ఆశించినప్పుడు కాండం చీల్చి చూసినట్టయితే బూజులాంటి తెల్లాటి మనకి బూజులాంటి శిలీంద్రం పెరుగుదల మనకి కనిపిస్తూ ఉంటుంది. మొక్కలు వడలిపోయి ఆకులంతా పాలిపోయి తర్వాత చనిపోతూ ఉంటాయి. ఈ యొక్క తెగులు నివారించుకోవడానికి మనము ఈ తట్టుకునే ఎండు తెగులు తట్టుకునే రకాలని సంకర రకాలని మనము ఎంపిక చేసుకోవాలి. ఇది ICH66 అనే రకము, ICH5 అనే రకము కూడా తీసుకొని మనము నాటుకున్నట్టయితే ఇవి చాలా వరకు మనకి తట్టుకుంటాయి. లేదంటే మందు ద్వారా అయితే గనక శిలీంద్ర నాశిని అయితే కార్బండిజం అనే మందు 1 gram లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ల దగ్గర తడిచే విధంగా మనము కనుక పోసుకున్నట్టయితే ఈ యొక్క తెగుళ్లను కూడా మనము నివారించుకోవచ్చు. మనము మళ్ళీ పొద్దుతిరుగుడు పంటలో కూడా ఆశించే ముఖ్యమైనవి చీడపిడలు చూసుకున్నట్టయితే మనకి పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇవి పచ్చదోమ మరియు తామర పురుగులు ఇంకా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ యొక్క పచ్చదోమ ఆకులు చివర్లు పసుపు పచ్చగా మారి పూర్తిగా ముడుచుకొని డోనేలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవేంటంటే మనకి తల్లి పురుగు మరియు పిల్ల పురుగులు ఆకుల కింద చేరి రసం పీల్చడం వలన ఈ యొక్క లక్షణాలని మనము గమనించుకోవచ్చు. వీటి నివారణ కొరకు

0: అసిటామిప్రైడ్ అనే మందు 0.2 గ్రాములు లేదా ఫ్లోనికామైడ్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పచ్చదోమని మనము నివారించుకోవచ్చు. అదే విధంగా తామర పురుగులు, ఈ యొక్క పురుగులు ఆకులు మరియు పువ్వుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపుగా మారి మొక్కలు గిర్సపారిపోయి మనకి నెక్రోసిస్ అనే వైరస్ ని వ్యాప్తి చేస్తుంది. దీని నివారణకు మనం మొదటిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఏంటంటే థైమిథాన్సమ్ అనే మందు 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి లేదా ఇమినాక్లోపిడ్ అనే మందు 5 ml 1 కేజీ విత్తనానికి పట్టించవచ్చు లేదా థైమిథాన్సమ్ అనే మందు 0.5 గ్రాములు లేదా ఇమినాక్లోపిడ్ అనే మందు 0.4 ml లీటర్ నీటికి కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క తామర పురుగులను కూడా మనం ఉధృతి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి పొగాకు లద్దె పురుగు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. వీరి ఆకులంతా జల్లెడగా మారుస్తూ ఉంటాయి. మొగ్గలని మరో పువ్వులని కూడా తినివేసి ఇవి నాశనం చేస్తూ ఉంటాయి. వీటి నివారణకు ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు 0.4 గ్రాములు లేదా క్లోలాంత్రిని ప్రోల్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అది మనకి ఈ పొద్దుతిరుగుడు పువ్వు దాంట్లో మనకి ఆల్టర్నేరియా మచ్చ తెగులు అని కూడా మనం గమనించవచ్చు. ఇవి ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఆకులు మాడిపోయినట్టు అవుతాయి. వీటి నివారణకు మనం ప్రొపికోనోజోల్ అనే మందు 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనకి నెక్రోసిస్ అనే తెగుళ్ళు కూడా గమనించవచ్చు. ఆకుల మధ్య ఈనలు ఎండిపోయి నలుపు రంగులోకి మారుతాయి. క్రమంగా కాండంకి స్ప్రెడ్ అవుతుంది. పువ్వు సరిగ్గా విచ్చుకోకుండా ఇంకా మెలికలు తిరిగి వంకరగా మారుతాయి. తామర పురుగులు ఈ తెగుళ్ళని ఎక్కువగా వ్యాప్తి చేస్తూ ఉంటాయి. వీటి నివారణకు మనము ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. థైమిథాన్సమ్ అనే మందు 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి లేదా ఇమినాక్లోపిడ్ అనే మందు 5 ml 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ యొక్క పురుగులను మనము తగ్గించుకోవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం, ఒక జానపద గీతం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్దికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్దికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్యమంతం 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స

అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ది పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనుకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్ లో జరిగిన 81వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలేలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ది పథం నుండి బయటపడడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తుల పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలేలా ప్రసంగిస్తూ, భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్య సమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశం నేతృత్వంలోని అనుసరణ కోసం ఊహించదగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక సహాయం బలహీన దేశాలు, వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్ గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మ నిర్భరత కూడా పెరిగింది. ఈరోజు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ఈరోజు గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ కళాక్షేత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యువ భారత్ కామ్రూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందే మాతరం శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్బంగా యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి విశ్వజిత్ దైనది యువత స్వయం సమృద్ది సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడ్డానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ బరాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు.
ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పథకం

సాధించింది. సెమీఫైనల్స్ లో చైనీస్ జోడి వాంగ్ చుక్విన్, సన్ ఇంక్షాతో తలబడిన భారత్ జోడి దియా చితాలే మనుషా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్ లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్ లో ప్రపంచ ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్, డూఓయి కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్ కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్ కి 2వ పతకం కాగా 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్, మణికా బాత్రా జోడి దేశానికి తొలిసారిగా కాంస్య పతకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్ లో తన జమైకా సహచరి ఖమీనా జాన్సన్ స్మిత్, ఘనా విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుచెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాండ్స్ తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు, విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్ కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫొంటానాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను, సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత పక్షానికి తెలియజేసింది. అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం, భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యం చేస్తుందని పునరుద్ఘాటించింది. ముఖ్యాంశాలు మరోసారి. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం, సమగ్ర సమాచారం.
2: ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి భరత్కారు అందిస్తున్న వివరాలు. మొక్కజొన్న పంట పూత దశలో ఉంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో మొక్కలు నేలలోని పోషకాలను గ్రహించలేకపోవడం వలన వడలిపోయినట్లు కనిపించును. వీటి నివారణకు 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ పంటపై పిచికారీ చేయాలి. వర్షాధార మొక్కజొన్న పంటలో 2వ దఫ పైపాటి నత్రజని ఎరువులను 50 నుండి 55 రోజుల వయస్సు అనగా పూత దశలో ఎకరానికి 50 కిలోల యూరియా 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు అందించాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం 9 కిలోల ఇసుకను కలిపి మొక్కసుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్న పంటలో ఫ్యూజేరియం ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్ల చుట్టూ నేల బాగా తడిచే విధంగా పోయాలి. కంది పంట సాకీయ దశలో ఉంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో మొక్కలు నేలలోని పోషకాలను గ్రహించలేకపోవడం వలన

కాలిపోయినట్లు కనిపించును. వీటి నివారణకు 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ పంటపై పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కంది పంటలో ఫైటాప్తోరా ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులును గమనించిన వెంటనే నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ల చుట్లు పోయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కంది పంటలో కాండం ఈగను గమనించినట్లయితే నివారణకు 1 గ్రాం ఎసిఫెట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మినుము పంట పూత నుండి కాయ అభివృద్ది దశలో ఉంది. మినుములో కాండపు ఈగ గమనించినట్లయితే నివారణకు 1 గ్రాం ఎసిఫెట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మినుములో మొవ్వుకుళ్లు తెగులు గమనించినట్లయితే నివారణకు 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ లేదా 1.25 గ్రాముల డైఫెన్ థైరాన్, 50% డబ్ల్యూపీ లేదా 1 మిల్లీలీటర్ స్పైనటోరామ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక కూరగాయ పంటలైన మిరప, టమాటా, వంగ మరియు బంతి పంటలను ఎత్తుమడుల మీద నారుపోయడం ద్వారా నారుకుళ్లు తెగులు నివారించవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయలలో బూజు తెగులు ఆశించుటకు అనుకూలం. వీటి నివారణకు 2.5 గ్రాముల మాంకోజెట్ లేదా 2 గ్రాముల మెటలాక్సిల్ లేదా 2 గ్రాముల కార్బండిజం మరియు మాంకోజెట్ మిశ్రమ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ వాతావరణ పరిస్థితిలో పశుపోషణ కూడా ముఖ్యమైనది. మబ్బుల వాతావరణం ఉండి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన పశువులు నీటిని ఎక్కువగా త్రాగుతాయి. కావున ఎక్కువ ప్రదేశాలలో తగినంత నీటిని అందుబాటులో ఉంచాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకడానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో చిటుక రోగం మరియు పీపీఆర్, ఆవులు మరియు గేదెలలో గొంతువాపు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు ఆవులు మరియు గేదెలకు టీకాలు వేయించాలి. గొర్రెలు, చూడి పశువులకు నట్టల నివారణకు డీవార్మింగ్ చేయించాలి. వరి పంట పిలక దశలో ఉంది. నిరంతరంగా నీరు నిలిచి ఉండడం వల్ల వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావమునకు గురికావచ్చు. పొలంలోని నీటిని పూర్తిగా తీసివేసి నేలలో సన్నని పగుళ్లు కనిపించే వరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత పొలానికి మళ్లీ నీటిని అందించాలి. వరిలో కాండం కుళ్లు తెగులు గమనించినట్లయితే వీటి నివారణకు 1 మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ లేదా 2 మిల్లీలీటర్ల వాలిడామైసిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కాండం తులుచు పురుగు గమనించినట్లయితే వీటి నివారణకు 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రా నిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక ప్రతి పంట పూత నుండి కాయలు అభివృద్ది చెందే దశలో ఉంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో మొక్కలు నేలలోని పోషకాలను గ్రహించలేకపోవడం వలన వడలిపోయినట్లు కనిపించును. వీటి నివారణకు 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ పంటపై పిచికారీ చేయాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్న రైతులు పూత మరియు కాయలు ఏర్పడే దశలో జీవ సంరక్షక తడులు అందించాలి. వర్షాధార ప్రతి పంటలలో పైపాటుగా నత్రజని 25 కిలోలు, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను విత్తిన 60 నుండి 80 రోజుల సమయంలో తగినంత తేమ ఉన్నప్పుడు అందించాలి. ప్రత్తిలో పచ్చదోమ మరియు తామర పురుగులు గమనించినట్లయితే వీటి నివారణకు 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ లేదా 1.25 గ్రాముల డైఫెన్ థైరాన్ లేదా 0.3 గ్రాముల ఫ్లోనికామిడ్ లేదా 0.75 గ్రాముల సల్ఫాక్సాఫ్లోర్ మందును 5 మిల్లీలీటర్లు 1500 ppm వేప నూనెతో పాటు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించుటకు అనుకూలం. వీటి నివారణకు పొలం గట్ల మీద ఉన్న వయ్యారి బామ కలుపును నివారించాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా 2-3 రోజులలో బుట్టకు 7 నుండి 8 రెక్కల పురుగులు గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. వీటి నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును 5 మిల్లీలీటర్ల వేప నూనె 1500 ppm తో పాటు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగు నివారణకు మందుల పిచికారీ ఉదయం 10 గంటలలోపు కానీ లేదా సాయంత్రం 4 గంటల తర్వాత కానీ చేసుకోవాలి. రాష్ట్రంలో

0: అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల క్రింద ఉండకుండా చూడాలి. రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు మరియు చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను.
1: ఈనాటి కార్యక్రమంలో బంతి పంట సాగులో మెళకువల గురించి పరిచయ కార్యక్రమం వింటారు.
2: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నీలిమ గారు బంతి సాగులో మెళకువల గురించి తెలియజేసేందుకు సిద్దంగా ఉన్నారు. నమస్తే అండి. బంతి పంటను సాగు చేయడానికి కాల పట్టికను ఏ విధంగా ఉంటుందో వివరించండి.
3: శ్రావణ శుక్రవారాలు, వినాయక చవితి కోసం పూల దిగుబడి సాధించదగిన రైతులు జూన్ మాసం మొదటి వారంలో నారుమడి తయారు చేసుకోవాలి. అలాగే జూన్ చివరి వారం లేదా జూలై మాసం మొదటి వారం పెంచిన నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇలా చేస్తే ఆగస్టు మాసం చివరి వారంలో పూల సాగును పొందవచ్చు. అలాగే బతుకమ్మ, దసరా మరియు దీపావళి పండుగల కోసం పూలు కావలసిన రైతులు జూలై మాసం రెండవ వారంలో నారుమడి తయారు చేసుకోవాలి. ఆగస్టు మాసం రెండవ వారంలో మొక్కలను ప్రధాన పొలంలో నాటాలి. ఈ రకంగా చేస్తే అక్టోబర్ మాసంలో పూల కోతను చేపట్టవచ్చు. అలాగే సంక్రాంతి కోసం పూల దిగుబడి కావలసిన రైతులు అక్టోబర్ రెండవ వారంలో నారుమడిని తయారు చేసుకుని నవంబర్ రెండవ వారంలో ప్రధాన పొలంలో నాటుకోవాలి. అప్పుడు జనవరి మాసంలో పూలు దిగుబడికి వస్తాయి. అదేవిధంగా ఇతర శుభకార్యాలైనటువంటి వైశాఖ మాసము మరియు మాఘమాసం కోసం జనవరి మాసంలో నారుమడిని తయారు చేసుకుని ఫిబ్రవరి మాసంలో ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇలా చేస్తే రైతులు మార్చి మరియు ఏప్రిల్ మాసం మొత్తం పూల దిగుబడిని సాధించవచ్చు.
2: బంతిలో రకాలు అలాగే హైబ్రిడ్ రకాల గురించి తెలియజేయండి.
3: ప్రధానంగా బంతిలో BM4 అలాగే పంజాబ్ నారంగీ గైండా, పూసా నారంగీ గైండా మరియు పూసా బసంతి గైండా అనే రకాలు దొరుకుతున్నాయి. అలాగే మనకి IIHR రకాలైనటువంటి అర్కా బాను, అర్కా సుబి, అర్కా అభి మరియు అర్కా విభా, ఇవే కాకుండా ఇతర ప్రైవేట్ కంపెనీల రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
2: బంతి తోట పెంచడానికి నారుమడి ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎప్పుడు తయారు చేసుకోవాలి?
3: ముందుగా రైతులు తాజాగా అందుబాటులో ఉన్న విత్తనంను ఎంపిక చేసుకోవాలి. అలాగే 1 కిలో విత్తనానికి కార్బన్డిజమ్ ను 2 గ్రాములు/లీటర్ నీటికి కలిపి విత్తన శుద్ది చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత 15 సెంటీమీటర్లు ఎత్తైన నారుమడిలో ఈ పలచగా విత్తనాన్ని జల్లుకోవాలి. లేదా ఎవరైతే రైతు సోదరులు ప్రోట్రేలో నారును పెంచదాలనుకుంటున్నారో వారు మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ మిశ్రమాన్ని 3:1:1 నిష్పత్తిలో కలిపి ప్రతి గడిలోనూ నింపుకోవాలి. అలా నింపిన తర్వాత గడికి ఒక్కొక్క విత్తనం చొప్పున పెట్టుకుని వాటికి నీరును తలచగా అందించాలి. ఇలా చేసిన తర్వాత విత్తనం మొలకెత్తడాన్ని గమనించవచ్చు. నారు ఆరోగ్యంగా ఉండడం కోసం 10 నుంచి 15 రోజుల మధ్యలో యూరియా కాని లేదా 19:19:19 మిశ్రమాన్ని గాని 1 గ్రాము/లీటర్ నీటికి కలిపి ఆకుల మీద పిచికారీ చేయాలి. ఇలా చేయడం ద్వారా నారు దృఢంగా మరియు ఆరోగ్యకరంగా పెరుగుతుంది. నారుమడి తయారు కావడానికి 25 నుండి 30 రోజుల సమయం పడుతుంది.
2: ప్రధాన పొలాన్ని ఎలా తయారు చేసుకోవాలి?
3: నారుమడి తయారు చేసుకున్న తర్వాత రైతులు ప్రధాన పొలాన్ని 2 నుంచి 3 సార్లు దున్నుకోవాలి. దున్నిన తర్వాత వారు ఎంచుకున్న విత్తనం రకాన్ని బట్టి ఆఫ్రికన్ బంతి కోసం అయితే 45 సెంటీమీటర్ల/45 సెంటీమీటర్ల దూరంలో బోదెలు, సాళ్లు తయారు చేసుకోవాలి. అదే రకంగా హైబ్రిడ్ బంతి నారు వేసుకోవదలుచుకున్న రైతులు 60/45 సెంటీమీటర్ల దూరంలో మొక్కలు వచ్చేలాగా ప్రధాన పొలాన్ని తయారు చేసుకోవాలి. ఖరీఫ్ లో సాగు చేసే బంతి మొక్కలు ఎక్కువ గుబురుగా పెరగడం వల్ల రైతులు 60 సెంటీమీటర్ల/60 సెంటీమీటర్ల దూరం పెట్టుకున్నట్లయితే యాజమాన్య పద్ధతులను సులభంగా పాటించవచ్చు. అదే శీతాకాలంలో సాగు చేసే రైతులు 45 సెంటీమీటర్ల/45 సెంటీమీటర్ల పాటించడం ద్వారా ఎక్కువ లాభాలను పొందవచ్చు.
2: మొక్కల మధ్య దూరం ఎంతవరకు పాటించాల్సి ఉంటుంది?
3: ఈ మొక్కల మధ్య రకాన్ని బట్టి 30 సెంటీమీటర్ల/30 సెంటీమీటర్లు లేదా 45 సెంటీమీటర్ల/45 సెంటీమీటర్లు లేదా 30/45 సెంటీమీటర్లు లేదా 30/60 సెంటీమీటర్లు లేదా 60 సెంటీమీటర్ల/60 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి.
2: తరలి తుంచడం వాటి ప్రాముఖ్యతను వివరించండి.
3: ఈ మొక్కలు తలలు త్రుంచకుండా ఉంచినట్లయితే ఏపుగా పెరిగి వాటి యొక్క శాకీయ దశ అనేది చాలా తగ్గిపోతుంది. ఎక్కువ పూల దిగుబడిని పొందదలిచిన రైతులు నాటిన 30 రోజుల తర్వాత తలలను త్రుంచాలి. ఇలా చేయడం ద్వారా మొక్కకు పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్క గుబురుగా

0: పెరుగుతుంది. ఈ రకంగా అధికంగా కొమ్మలు రావడం వలన పూల దిగుబడి కూడా ఎక్కువ పొందడానికి ఆస్కారం ఉంటుంది. మొక్క ప్రధాన పొలంలో నాటిన 45 రోజులకి మొగ్గలు రావడం, 60 రోజుల నుంచి పువ్వులు పూర్తిగా విచ్చుకోవడాన్ని రైతు సోదరులు గమనించవచ్చు.
1: బంతి పంటలో శస్త్రరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి?
0: ముఖ్యంగా సస్యరక్షణను చూసుకున్నట్లయితే మొదటిగా నారుమడలలో వచ్చే నారుకుళ్ళు తెగులను నివారించుకోవాలి. దీనికోసం 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం కలిపి మందు ద్రావణంతో మడులను తడపాలి. ప్రధాన పొలంలో నాటిన తర్వాత ఆకుమచ్చ మరియు ఆకుమాడు తెగులను గమనించవచ్చు. ఈ తెగులు ఆశించినప్పుడు 1 లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 3 గ్రాముల బ్లైటాక్స్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: పూల కోత దిగుబడి ఏ విధంగా ఉంటుంది?
0: పువ్వులు కోయదలుచుకున్న రైతులు ఉదయం లేదా సాయంత్రం సమయంలో పూర్తిగా విచ్చుకున్న పూలను మాత్రమే కోయాలి. పూలను కోసే ముందు 1 రోజు తడిని ఇచ్చినట్లయితే పూలు తాజాగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. సకాలంలో పూల కోత చేస్తూ ఉంటే అధికగా దిగుబడిని పొందవచ్చు. కోసిన పూలను నీడలో గాని బాగా గాలి తగిలేలా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. కోసిన తర్వాత ఈ పూలను సైజుల వారీగా గ్రేడింగ్ చేసి నల్లబడిన లేదా కుళ్లిన పూలను తీసి పారేయాలి. ఈ తర్వాత పాలిథిన్ సంచుల్లో లేదా తడిపిన న్యూస్ పేపర్ వేసిన వెదురు బుట్టల్లో గాని నింపి రైతు సోదరులు రవాణా చేసుకోవచ్చు. రకాలను బట్టి పూల దిగుబడి ఆధారపడి ఉంటుంది. సగటు పూల దిగుబడి ఎకరానికి 4 నుంచి 6 టన్నుల వరకు ఉంటుంది. ఎకరాకు ఆఫ్రికన్ బంతిలో 50 నుంచి 60 క్వింటాళ్లు, అదే ఫ్రెంచ్ బంతి రకాలైతే 30 నుండి 50 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తాయి. పూల దిగుబడి శీతాకాలంలో ఎక్కువగా, వర్షాకాలంలో వేసవికాలంలో కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఆదాయం పండుగలకు అనుగుణంగా పూల దిగుబడి వచ్చినప్పుడు అధికంగా ఉంటుంది. అయితే బంతి పూల సాగు పండుగలు వచ్చే సమయానికి అనుగుణంగా ఉంటే రైతుల నికర ఆదాయం గణనీయంగా ఉంటుంది. బంతిపూల సాగును వివిధ పంటల్లో ఎర్రపంటగా మరియు అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు. అయితే శాస్త్రీయమైన పద్ధతులను అవలంబించి 3 ఋతువులలో బంతిపూల సాగును ఆయా పండుగలకు అనుగుణంగా సాగు చేస్తే సన్న మరియు చిన్న రైతులు ఏడాది పొడవునా బంతిపూల మీద ఆదాయాన్ని పొందవచ్చు.
1: బంతి పంటను ఏ పంటల్లో అంతర పంటగా వేసుకోవచ్చు?
0: ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్లయితే ఆయిల్ పామ్ మరియు కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆయిల్ పామ్ లో ఎవరికైతే పంట 3 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉందో వాళ్ళు 2 ఆయిల్ పామ్ వరుసల మధ్యలో 2 లేదా 3 లేదా 4 వరుసల వరకు బంతిపూలను సాగు చేయవచ్చు. అలాగే కొబ్బరి తోటలో ఎప్పుడు బంతిపూల సాగుకు అనుకూలంగానే ఉంటుంది. కొబ్బరి చెట్ల మధ్య 9 మీటర్లు బై 9 మీటర్లు లేదా 10 మీటర్లు బై 10 మీటర్లు ఉన్నట్లయితే కనీసం 5 నుంచి 6 బోదలు సాళ్లు తయారు చేసుకుని మధ్యలో బంతి తోటను సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ప్రతి తోటను సాగు చేస్తున్నారో పత్తి తోట చుట్టూ ఎర్ర పంటగా కూడా బంతి పంటను సాగు చేయడం వల్ల ప్రతి పంట మీద అలాగే బంతి నుంచి కూడా రైతులు అధిక ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: మరి విన్నారు కదా, ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నీలిమ గారు బంతి సాగులో మెలకువల గురించి అనేక విషయాలు మనకు తెలియజేశారు. ధన్యవాదాలండి.
2: మరింతవరకు బంతి పంట సాగులో మెలకువల గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, జీవ వైవిధ్యం ఒక అవగాహన. ప్రసంగం వింటారు.
3: చరాచర జీవకోటికి ఆలవాళమైన ఈ సృష్టి అనువనువున జీవ వైవిధ్యంతో నిండి ఉంది. జీవజాతుల మధ్య, పర్యావరణ సముదాయాల మధ్య నెలకొన్న వైవిధ్య భరిత లక్షణాన్నే జీవ వైవిధ్యం అనగా బయోడైవర్సిటీగా నిర్వచిస్తారు. ప్రపంచ వనరుల సంస్థ విశ్లేషణ ప్రకారం ఈ విశాల విశ్వంలోని ప్రాణులు, వాటి జన్యు వైవిధ్యం, వాటి నిర్మాణం అన్ని కలిస్తేనే జీవ వైవిధ్యం అవుతుంది. మానవజాతి మనుగడకు, దాని సుఖశాంతులకు ప్రకృతి పరమైన జీవ సంపద చాలా అవసరం. ఒక్క మాటలో దీన్నే జీవ వైవిధ్యం అనవచ్చు. మరో మాటలో, కోట్లాదిగా ఉన్న మొక్కలు, ఫలవృక్ష జాతులు, జంతువులు, కంటికి కానరాని సూక్ష్మ క్రిములన్నీ జీవ వైవిధ్యం పరిధిలోకే వస్తాయి. ప్రతి జీవి జన్యువు, దాన్ని ఆవరించి ఉండే పర్యావరణం కూడా జీవ వైవిధ్య భాగమే. ప్రకృతి నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. కొత్త జన్యువులు జనించినప్పుడు, అందుకు తగ్గట్టుగా జన్యు నష్టం జరిగినప్పుడు కుదించుకుపోతుంది. పరస్పరాధారమైన ప్రకృతిలో ఈ ప్రక్రియ అనివార్యమైనదని స్పష్టంగా తెలియజెప్పేదే జీవ వైవిధ్య శాస్త్రం. దీనిని 3 విధాలుగా విభజించవచ్చు. మొదటిది జన్యు వైవిధ్యం, రెండవది ప్రాణికోటి వైవిధ్యం, మూడవది పర్యావరణ వైవిధ్యం. ఒకే జీవిలో జన్యువుల మధ్య విపరీతమైన తేడాలుంటాయి.

దీన్ని జన్యు వైవిధ్యం అంటారు. ఇది ఒకే జాతికి చెందిన జీవజాలం గ్రూపులన్నింటిలో ఉండవచ్చు, అదే గ్రూపులోని వైయక్తిక జీవి మధ్య ఉండవచ్చు. ఏదైనా మార్పు సంభవించినప్పుడు దాని ఫలితంగా పరిసరాల మార్పులు జరిగి ప్రాణులు పర్యావరణాలు తదనుగుణంగా స్పందించడం వల్ల ఈ జన్యు వైవిధ్యం అంకురిస్తుంది. ఒక నిర్దిష్ట నైసర్గిక ప్రాంతంలో మనుగడ సాగించే వివిధ రకాల జీవకాలం ఈ జీవ వైవిధ్యాన్ని ప్రతిఫలిస్తుంది. భూమధ్యరేఖా ప్రాంతం ఇందుకు ఉదాహరణ. ఈ ప్రాంతంలో ప్రాణుల ఉనికి మిగతా ప్రాంతాల కన్నా అపారం. నిర్దిష్టమైన ప్రాణుల సముదాయం, వాటికి అనుబంధంగా పర్యావరణం ఉనికి కొనసాగాలంటే ఈ వైవిధ్యం తప్పనిసరి. సృష్టిలో ఒక ప్రాణి జీవించాలంటే మరో ప్రాణి ఆసరా అనివార్యం. ఆహార లభ్యత, జీవ రసాయనిక శక్తి సాధనకు ఇది అత్యావశ్యకం. కొన్ని జీవులు అంతరిస్తే వాటిపై ఆధారపడిన మరికొన్ని జీవులు సహజంగానే నశిస్తాయి. పర్యావరణ వైవిధ్యం. ఒక పర్యావరణ వ్యవస్థలో వివిధ తరహాలైన ప్రాణికోటి నివాసాలు, పరిసరాల ప్రక్రియలు చోటు చేసుకుంటాయి. ప్రతి పర్యావరణ వ్యవస్థలోనూ విభిన్నమైన శక్తి ప్రవాహం, నీటి వలయాలుంటాయి. జీవ వైవిధ్య కులమానంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. ఈ విశాల పర్యావరణంలో మానవుడు ప్రధాన భాగస్వామి. అంత మాత్రాన తన చుట్టూ ఉండే ప్రాణకోటిని, జన్యు సముదాయాల్ని, పరిసరాలను మానవుడు విస్మరించలేడు. మనిషి జీవించడానికి అవసరమైన ఆహారోత్పత్తి, వ్యవసాయం, ఔషధాలు, పరిశ్రమలపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది. ఇక పరోక్ష ప్రభావానికి వస్తే, పర్యావరణ సమతుల్యానికి నిరంతరం జీవ పరిణామ ప్రక్రియకు ఇది అత్యావశ్యకం. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ, ప్రకృతి జీవ సమృద్ధి జీవుల శ్వాసకు తగినంత ప్రాణవాయువు, రసాయనిక పోషక పదార్థాల నిరంతర అభ్యత, భూసార పరిరక్షణ, వాతావరణ పరిస్థితుల అదుపు లాంటివెన్నో జీవ వైవిధ్యం ద్వారా ఉనగూడుతాయి. గాలి, నీటి వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలన్నా, వ్యర్థ పదార్థాలను వదిలించుకోవాలన్నా, క్రిమి సంహారం జరగాలన్నా దీనివల్లే సాధ్యమవుతుంది. ఇప్పుడు నీటి బిందువు పరిరక్షణ గురించి తెలుసుకుందాం. జీవకోటికి ప్రకృతి ఇచ్చిన వరం నీటి బిందువు. జల వనరులు లేని భూమండలాన్ని ఊహించలేము. భూ ఉపరితల భూగర్భ నీటి మట్టాలను కాపాడి అవి ఇంకిపోకుండా వ్యర్థంగా సముద్రం పాలు కనకుండా వరదలు, దుర్భిక్ష సమయాల్లో జీవ వైవిధ్యం రక్షిస్తుంది. దీనిని విస్మరించి మానవుడు ఇష్టానుసారంగా పర్యావరణ వినాశనానికి పాల్పడితే భూగర్భ నీటి మట్టాలకు చేటు తప్పదని ఇటీవల అనేక ప్రాంతాల్లో జరిగిన సర్వేలు తేట తెల్లం చేస్తున్నాయి. గాలి, నీరు, ఆకాశం మాదిరే పంచభూతాల్లో ముఖ్యమైనది భూమి. జీవ వైవిధ్యం దీన్ని పదిలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మట్టిలో తేమ ఆవిరి కాకుండా భూపొరల్ని చెక్కు చెదరకుండా నిలిపి భూసారం చెల్లా చెదురు కాకుండా చూడటానికి ఇది ఉపకరిస్తుంది. జీవ వైవిధ్యం వల్ల చెట్లు, వృక్షాలు మనుగడ సాగించగలుగుతాయి. అవి మట్టి పొరల నిర్మాణానికి, వాటి వేళ్ల ద్వారా నీరు భూపొరల్లోకి చొచ్చుకెళ్లి ఖనిజాలతో సమ్మిళితమై పదార్థాలను వెలికి తీసుకొస్తాయి. జీవ సంబంధమైన కార్యకలాపాలు సూక్ష్మ క్రిమి సముదాయాన్ని వృద్ధి చేస్తాయి. పర్యావరణ వ్యవస్థను పదిలంగా కాపాడటానికి జీవ వైవిధ్యం పరిపరి విధాలా దోహదపడుతుంది. మృత కళేబరాలను, వ్యర్థ పదార్థాలను ఖననం చేస్తే మట్టిలో సూక్ష్మ క్రిములు వాటిని హరించి మట్టి పోషకత్వ లక్షణం పోకుండా చూస్తుంది. అందువల్ల సూక్ష్మ క్రిముల వైవిధ్యం కూడా అత్యావశ్యకమే. కుళ్ళిన వ్యర్థమైన పదార్థాలు, కాలుష్య కారకాలు జీవ వైవిధ్యానికి హాని చేస్తాయి. ఉపకార సూక్ష్మక్రిములకు కూడా ఇవి హాని తలపెడతాయి. మురుగునీరు, చెత్త, సముద్రాల్లో చమురు వంటివి అవి వ్యాపించిన చోటే కాకుండా సుదూరానికి కూడా ప్రభావం చూపుతాయి. పచ్చదనం అటు సూక్ష్మ స్థాయిలోనూ ఇటు స్థూల స్థాయిలోనూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. వాతావరణంలోని తేమని అడవులు వాయువుగా మార్చి తిరిగి వర్షాలు కురవడానికి దోహదపడతాయి. పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ సమతుల్యాన్ని కేవలం చెట్లు మాత్రమే కాపాడగలవు. భూమండలంపై ప్రాణులు, వాటికి అవసరమైన వనరుల సమతుల్యాన్ని పరిరక్షించాలంటే చెట్లు, జంతుజాలం మధ్య అనుబంధం ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ జీవ ప్రక్రియ ఎంత సంక్లిష్టమైనదంటే పర్యావరణంలో ఒక పార్శ్వం దెబ్బతింటే అందులో ఇతర పార్శ్వాలు అనివార్యంగా ప్రభావితమవుతాయి. జీవ సంబంధమైన వనరులు నిరంతరం లభ్యం కావాలంటే పర్యావరణంలో జీవ వైవిధ్యం పదిలంగా కొనసాగాలి. పరాన్న జీవులు తమ మనుగడ కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. భూమండలంపై జీవజాలం అంతటికీ ఆహారం లభించాలంటే పచ్చదనంతో కూడిన జీవ వైవిధ్యం ఉండి తీరాలి. ఒక్కో జీవికి ఒక్కో పోషక పదార్థం అవసరమవుతుంది. ఆహారం

0: ప్రాంతంలో ఎంత వైవిధ్యం పాటిస్తే అంత వ్యవసాయ ఉత్పత్తి దిగుబడి పెరుగుతుంది. వైవిధ్య రంగంలోనూ విభిన్న జాతుల మొక్కలు అవసరం ఉంది. తులసి, కలబంద, విషమష్టి, ఉత్తరేణి, జిల్లేడు, వివిధ రకాల వేళ్లు ఆయుర్వేద వైద్య చికిత్సలో ఎంతో కీలకమైనవి. ప్రకృతిలో లభించే ఔషధ మొక్కలపై నిరంతరం అన్వేషణ కొనసాగి మూలికా వైద్యం ద్వారా ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడాలంటే ప్రకృతిలో కనీసం ఒక భాగాన్నైనా మనం తాకకుండా వదిలేయాలి. సహజ సిద్ధమైన పరిసరాలు, నివాస స్థలాలు అనేక జీవులకు ఆశ్రయం కల్పిస్తాయి. అవి లేకుంటే ఈ జీవులు బతకలేవు. ఇష్టానుసారంగా చెట్లను, పొదల్ని నరికి నీటి మడుగుల్లో పూడ్చి పెట్టామనుకోండి, ఎన్నెన్నో మత్స్యజాతులు అంతరించిపోతాయి. అందుకే సుందర్బాన్స్ వనాల్లో అరుదైన చేపల్ని, రొయ్యల్ని, వలస పక్షుల్ని రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కొత్త కొత్త వంగడాలు, క్రోటాన్స్ లాంటి అందమైన మొక్కల పెంపకానికి, ఫల వృక్షాల అభివృద్ధికి జీవ వైవిధ్యం అత్యావశ్యకమైన వాస్తవాన్ని విస్మరించలేము. జీవ వైవిధ్యం అందించే సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి. విద్య, పరిశోధన, కార్యాచరణ అనేది ప్రకృతి, అందులోనూ వైవిధ్యం వల్లే సాధ్యం. స్థిర నివాసం ఏర్పరచుకునే జీవులు వివిధ స్థాయిల్లో మనుగడ సూచీలు ఏర్పడటంలో సహకరిస్తాయి. ప్రకృతితోనే మానవుడి పరిణామ క్రమం ముడిపడి ఉందని చెప్పడానికి చాలా నిదర్శనాలున్నాయి. మానవ జాతికి స్ఫూర్తినిచ్చి రస దృష్టిని కలగజేసి జిజ్ఞాసను పెంచడానికి ప్రకృతి నిరంతరం ముందుకొస్తుంది. మన భావోద్వేగాలను జీర్ణించుకోవడంతో పాటు ఆధ్యాత్మిక మార్గం ఏర్పరుస్తుంది. 400 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి ఆవిర్భవించిందని అంచనా. ఆనాటి నుంచి ఎన్నెన్నో పరిణామ క్రమాలకు లోనవుతూ భూమి జీవన సంపదను వృద్ధి చేసుకుంది. అయితే ఈ జీవన సంపద క్రమేణా నాశనమవుతోంది. ఇది మానవాళి మనుగడకు హానికరం. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి భూమండలం మీద 400వ జీవజాలం కనుమరుగవుతుంది. చెట్ల నరికివేత, రొయ్యల చెరువుల బీభత్సం, అడవుల సంహారం వంటివి జీవ వైవిధ్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తాయి. దీన్ని కాపాడడం అంత తేలికేమీ కాదు. మరోవైపు జంతుజాలం, పర్యావరణ వ్యవస్థలపై మనకు అందుబాటులో ఉన్న పరిజ్ఞానం పరిమితం. వాస్తవానికి ప్రకృతి మన ఆశల్ని తీర్చడానికి సదా సిద్ధం. అయితే దురాశను మాత్రం అది తీర్చలేదు. ఈ విషయం తెలిసి రాకపోవడం వల్లే చిక్కులొస్తాయి. పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు నిరంతరం ప్రయత్నం లోపిస్తోంది. జన్యు వైవిధ్యం అంతరిస్తే వ్యవసాయోత్పత్తులు, పశుత్పత్తి పరిస్థితులు తెరవెనక్కి వెళ్తాయి. జీవ వైవిధ్యం నశించడానికి ప్రధానంగా విచక్షణ రహితంగా జంతు సహారం చేయడం వల్ల చివరికి అవి అంతర్ధానం అవుతున్నాయి. జంతుజాలం అని నివసించే సహజ సిద్ధ ఆవాసాలను కోల్పోవడం వల్ల కూడా నశిస్తుంటాయి. వ్యవసాయ భూముల విస్తరణ, భవన నిర్మాణ కార్యక్రమాల కోసం అడవులు నరికివేత భారీగా జరుగుతోంది. వేల సంవత్సరాలు వనాలే ఆవాసంగా జీవిస్తున్న జంతువులు చెల్లా చెదురైపోతున్నాయి. నదులపై జాముల నిర్మాణం నదుల ప్రవాహ గతిని, పర్యావరణ వ్యవస్థని ఛిద్రం చేస్తున్నాయి. పోడు వ్యవసాయం అడవులకు చేటు తెస్తోంది. ఇక భూకాలుష్యం పాపం పూర్తిగా మానవులదే. ఇలా కాలుష్యాల వల్ల ఎన్నెన్నో జీవజాతులు నశిస్తున్నాయి. జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి వివిధ దేశాల మధ్య ఎన్నో ఒప్పందాలు కుదిరాయి. 1992లో 155 దేశాలు పాల్గొన్న రియో డి జనేరియో శిఖరాగ్ర మహాసభ తీర్మానాలు ఆ మరుసటి సంవత్సరం నుండి అమల్లోకి వచ్చాయి. జీవ వైవిధ్య పరిరక్షణ బాధ్యతను ఈ మహాసభ చట్టబద్ధం చేసింది. 1994లో భారత్ ఈ తీర్మానాలకు ఆమోదం తెలిపింది. మానవాళి అంతా సృష్టి నుంచి ఉద్భవించిన వేరే కాబట్టి దాన్ని అందరూ రక్షించుకోవాలన్న చైతన్యం జనించాలి.
1: మీరింతవరకు జీవ వైవిధ్యం ఒక అవగాహన ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: జానపద గేయం విన్నారు.
1: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

0: రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు అని అన్నారు స్వామి వివేకానంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంన సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
2: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్ గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
3: సో చాలా మంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో, ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకైతే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలను ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ముళ్ళు లేకుండా అన్ని చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయిందనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్ లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకుని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించడం, దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తా ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమం గా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంక్ లోన్ రూపంలో కూడా ఇస్తా ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి

0: నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు కిలోమీటర్లు కావి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తా ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటి పైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ బల్కల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టమున్నా ఇష్టమున్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 ఇంటి దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యూఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తా ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతామంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతా ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈ రోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యగారు ముఫ్తీ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకుని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
1: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
0: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పల్కలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారు, అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తాం.
1: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
0: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంట్ తయారు చేసేటోళ్ళం, బొగ్గు నుంచి కరెంట్ తయారు చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి. దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటు గా మార్చుకుని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తా ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు, బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పల్కలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకుని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్, 1000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వి షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం. కాబట్టి ప్రజలు వాలంటరీ ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతాం.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమం గా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్ కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు

0: లేకపోతే అవసరాన్ని బట్టి ఆ రోజున్న పరిస్థితిని బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్ కు ఫ్రీ ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్ కు ఫ్రీ ఇస్తా అని ఓట్లాడుకునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్షిచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళిచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్ గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్ వల్ల వస్తా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముక్తి బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: అందరూ అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశం కలిసి ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకుని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ ని ఆన్లైన్ లో పెట్టవచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్లి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్ గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకొస్తా ఉంది.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాలపల్ ఉండేటువంటి పబ్లిక్ అందరినీ ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటి వరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్యమిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానెల్ ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానెల్ ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్ర శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

నుండి కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. సిరివెన్నెల సాహిత్యానికి అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట శ్యామ్ సింగరాయ్ చిత్రంలోనిది. వీరందరి కోసం ఈ పాటను విందాం.

శివ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటను వినిపించాలని కోరుకుంటున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతీనూర్ మండల్ నుంచి చిందుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటు,

విశ్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, ప్రవల్లిక ఇంకా వేరే స్నేహ బృందం కోరుకుంటున్నారు. శివ చిత్రం నుంచి ఈ పాటను

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి రాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణ్దేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, రాములు, నాగమణి, చందు, శ్రావణి, వర్ణిక, పాలకృష్ణ, లక్ష్మీ, భానుశ్రీ, స్వరూప, నాగయ్య, లక్ష్మీనారాయణ ఇంకా వేరే స్నేహితులు కోరుకుంటున్నారు. F2 చిత్రం కోసం సాగర్ MM మానస్ పాడిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. వీరందరి కోసం ఈ పాటను విందాం.

నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ, సాంబాచారి, కళ్యాణి, రవికిరణ్, రూప, ఉమామహేశ్వరాచారి, లక్ష్మి, నాగాచారి, శేషరత్నం, నరసింహాచారి, అనసూర్య వీరంతా గోపాలపురం గ్రామం అశ్వరావుపురం మండలం నుంచి, దేవతా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు ఆత్రేయ సాహిత్యం అందించగా చక్రవర్తి సంగీతం అందించారు. ఈ పాటను వినిపించాలని కోరుకుంటున్నారు.

Yeah.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కిన్నర్ లహరి కార్యక్రమంలో తర్వాత కోరుకునే శ్రోతలు బోనే రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్.

వీరంతా వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి కోరుకుంటున్నారు. వీరు కోరుకుంటున్న పాట సింహరాశి చిత్రం కోసం అరిహరన్ చిత్ర పాడిన ఈ పాట. సంగీతం అందించారు ఎస్ఏ రాజ్కుమార్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

100.1 మెగాహెర్ట్స్ పై శ్రోతలు కిన్నర్లు హరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్టేట్ టౌడీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు వేటూరి సాహిత్యం అందించగా సంగీతం బప్పీలహరి. ఈ పాటను వినిపించాలని కోరుకుంటున్న వారు భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, ఆకుల అర్జున్, బాదావత్ లింగయ్య, సావిత్రి ఇంకా వీరి మిత్రబృందం కోరుకుంటున్నారు స్టేట్ రౌడీ చిత్రం నుంచి ఈ పాటను.

పాషా నూర్జహాన్, రహీం పాషా రుబీం, రహీమున్నీసా షరీఫ్ ఖాన్, ఇంకా ఆయిషా వీరంతా కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంప్ నుంచి కోరుకుంటున్నారు. వీరితో పాటు మరికొంతమంది కాజా, ముసఫీర్, ఆషా, కరిష్మా ఇంకా వీరి స్నేహబంధం కోరుకుంటున్నారు. ఇద్దరు ఇద్దరే ఈ చిత్రం నుంచి ఈ పాఠం వినిపించాలని

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: వినరా వినరావో నరుడా బ్రహ్మం మాతా పొన్ను గోదుర కాల జ్ఞానం కల్లగాదుర
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
0: ఎలాంటి ముచ్చటైనా సరే మాటలు మీవి పాటలు మావి
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038
2: మరొక నెంబర్ 295039

0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
2: శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీరాజు చెంతకు చేరని వేళ, చల్లగాలి ఎందుకు, చందమామ ఎందుకు, మల్లె పూలు ఎందుకు, మంచి గంధం ఎందుకు, ఎందుకు ఎందుకెందుకు.
1: సందర్భం ఏదైనా సరే
0: మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లో, అజయ్ లో, ఆదిత్య, కిరణ్, జాన్విక, ఉద్గ్రిత్, భరత్ భారతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. తులసి చిత్రం కోసం వేణు సునీత పాడిన ఈ పాటకు సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చ

0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయానికి కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అనుకంగా తొలిసారి నీ చూపు తనువారాగంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ.
3: కార్యక్రమంలో చివరిగా కోరుకుంటున్న శ్రోతలు, ఇల్లందు కాలరీస్ కళాసిబస్తి నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీ రూపేష్, కళ్యాణ్ చక్రవర్తి, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, జాడి పెంటయ్య, శ్యాంస, కిషోర్, ఇంకా శ్రీనివాస్ యాదవ్, మురళీధర్ భూతడ, కవిత, నరహరి నాయక్, కొండూరి, వీరితో పాటు ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం ఇర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్ చారి, పవన్ చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి, వీరందరూ కోరుకుంటున్నారు. ఉయ్యాల జంపాల చిత్రం కోసం హర్షిక గుడి అనుదేవ్ పాడిన ఈ పాటకు సాహిత్యం అందించారు వాసు వల్లభోజు.

1942 ఏ లవ్ స్టోరీ ఈ చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడిన ఈ పాటకు ఆర్డి బర్మన్ సంగీతం అందించగా సాహిత్యం అందించారు జావేద్ అఖ్తర్. ఇప్పుడు విందాం 1942 ఏ లవ్ స్టోరీ చిత్రంలోని ఈ పాటను.

ఇప్పుడు మీరు విన్న ఈ పాట ఆషిక్ చిత్రం కోసం హర్షత్ జైపురి పాడిన పాటకు సంగీతం అందించారు శంకర్ జైకిషన్. ఇప్పుడు విందాం బర్సాత్ చిత్రంలోని ఈ పాటను.

ఇప్పుడు మీరు వింటున్న ఈ పాట దిల్ చహతాయే చిత్రం కోసం షాన్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాటకు సంగీతం అందించారు శంకర్ నిషాన్ లాయ్, సాహిత్యం అందించారు జావీద్ అఖ్తర్.

ఇప్పుడు విందాం. అభిజిత్ పాడిన ఈ పాటకు సంగీతం అందించారు నిఖిల్ వినయ్. చిత్రం బేవహాసనం.

దిల్ హై కే మంత్ నహీ. ఈ చిత్రం కోసం సంగీతం అందించారు నదీన్ శర్వన్, రచన సమీర్, పాడినవారు అనురాధ పాడ్వాల్, ఇంకా వారి బృందం.

మిస్టర్ ఇండియా ఈ చిత్రం కోసం కిషోర్ కుమార్ కవితా కృష్ణమూర్తి పాడిన ఈ పాటకు లక్ష్మీకాంత్ ప్యారాలాల్ సంగీతం అందించగా సాహిత్యం జావేద్ అఖ్తర్

ఇప్పుడు వినబోయే ఈ పాట చల్తే చల్తే చిత్రం కోసం ఉదిత్ నారాయణ అల్కా యాగ్నిక్ పాడిన పాటకు సంగీతం అందించారు జతీన్ లలిత్, సాహిత్యం జావేద్ అక్తర్.

కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట ఆశా భోస్లే అభిజిత్ పాడిన పాటకు జతిన్ లలిత్ సంగీతం అందించగా ఆనంద్ బక్షి సాహిత్యం అందించారు. చిత్రం దిల్వాలే దుల్హనే లే జాయేంగే. ఈ చిత్రంలోని పాటను విందాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాల్లోని కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ జి సుబ్బలక్ష్మి. 6:35 పశుగ్రాసాల్లో పంటల ప్రాముఖ్యత రైతు సమాచారంలో వినవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:15 రూపకం, ఇందులో భక్త శిఖామణులు మన వాగ్గేయకారులు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు. 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి 8:30 విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డింగ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 9:30 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీతంలో ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ గారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర్లహరి. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:45 జానపద గేయాలు వినవచ్చు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:35 తిరిగి చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు, అనంతరం తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇందులో గొర్రెలు మేకలలో వచ్చే అంతర్పరాన్న జీవుల నివారణ గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎడ్ డాక్టర్ బి దస్మాబాయి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త కృష్ణసాయి. 7:45 కిన్నర్ లహరి శ్రోతలు కొరిన చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎయిట్ నైన్, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి ఈ ప్రసారాలు. 9:30 మధురిమ ఆపాద మధుర గీతాలు వింటారు. 10:00 ఢిల్లీ కేంద్రం నుండి అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను విన్నారు. వినిపించిన నేను మీ రేడియో నిశితం గుండోజు శైలజ. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.